ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ 23 మంగళవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:58 దాటి 20 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడు వినండి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దే రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మందికైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి

0: రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78,00,000 రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
1: యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం, దానికి కూడా డబ్బులు వచ్చింది కదా 10,90,00,000. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా వేయటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వాతావరణం. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరగనుంది.

0: నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ఊబకాయం సమస్య కారణాలు నివారణ గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారితో పరిచయం ఉంటుంది.
1: మనకు ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. సో రాత్రిపూట మనం నిద్రపోతాము, డే టైంలో మనము పని చేసుకుంటూ ఉంటాం అని చెప్పేసి. ఈ స్ట్రెస్ లేదంటే శారీరక శ్రమ లేదంటే మానసిక శ్రమ ఏదైతే ఉంటున్నదో దీనివల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతా ఉండదు. దాంతో ఏమవుతుంది, మనం పని చేయాల్సిన టైంలోనేమో పడుకుంటున్నాము, పడుకోవాల్సిన టైంలోనేమో పని చేసుకుంటున్నాము. దానివల్ల అతిగా తినడము లేదంటే.
0: వినండి డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారితో పరిచయ కార్యక్రమం ఊబకాయం సమస్య కారణాలు నివారణ అన్న అంశంపై ఈ ఉదయ తరంగిణి కార్యక్రమంలో 7:15. అనంతరం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ. ఇక 10:00 మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక 12:30 ఎప్పటిలాగే తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, 9:00 News8 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై ఈరోజు మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.
2: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
2: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
2: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణి.

0: తోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182981462.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. మరి కాసేపట్లో వింటారు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
3: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఓటాయి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నూతన రేషన్ కార్డులు తదితర అంశాలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు. ఓటాయిలో 167, కొత్తగూడలో 142 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మహిళల సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, మహిళా సంఘాలకు సమైక్య భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రైతులకు ఉచిత వ్యవసాయ స్ప్రే పంపులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం రైతుల ఉత్పాదకతను పెంచుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. పేదల సంక్షేమం, మెరుగైన వైద్యం, విద్య, వ్యవసాయాభివృద్ది, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్లో నిర్వహించిన పార్టీ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. చిన్న నాగారం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన 23 ఇళ్లను ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్లో నిరుద్యోగ యువత కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఉప్పరగూడెం గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి విధానాలు, పర్యావరణ పరిరక్షణ, సురక్షిత తాగునీటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు. గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా 92.24% మ్యాపింగ్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
2: ఇంతవరకు శ్రీ ఎస్ పురుషోత్తం గారు అందించిన మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు,

0: విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: एक हजार वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను, అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను వ్యవహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన 1000 గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR_HBD ఫాలో కండి.

కేఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి వారిలో 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందులతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ సోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38 నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచ కప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 50 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఆరోగ్యామృతం శీర్షికన ఊబకాయం సమస్య కారణాలు నివారణ అన్న అంశంపై జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈ పరిచయ కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
4: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
5: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
6: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
7: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఊబకాయం కేవలం శరీర ఆకృతిని మాత్రమే ప్రభావితం చేయదు, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది. మరి ఈ అంశంపై మరింత అవగాహన కోసం ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారిని ఆహ్వానించాము. వీరు జనరల్ ఫిజీషియన్గా ఉన్నారు. మరి వీరిని అడిగి ఈ ఊబకాయానికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: డాక్టర్ గారు, ముందుగా మనము ఊబకాయము అని ఎవరిని అంటాం?
8: ఊబకాయం అనేది ఎత్తు, మన దృఢత్వాన్ని బట్టి మనం కొంత బరువు ఉండాలని చెప్పేసి అని ఒక నిర్ధారణకు వస్తాం. దానికంటే మనం ఎక్కువగా ఉన్నాము అని చెప్పేసి అని అన్నప్పుడు దాన్ని ఊబకాయం అని చెప్పేసి చెప్పడానికి కోసం వస్తుంది. నిజంగా మన బరువు ఎంత ఉండాలి అనేది మన ఎత్తును బట్టి, మన శారీర సౌష్ఠవాన్ని బట్టి మాత్రమే నిర్ధారించబడుతుంది. దానికంటే ఎక్కువ ఉన్నాము అని చెప్పేసి అని అన్నప్పుడు దాన్ని ఊబకాయం అని అంటారు. ప్రపంచంలో అందరూ కూడా ఊబకాయం అనగానే ఇంత పొట్ట వేసుకొని లేదని అనుకుంటే పిరుదుల భాగంలో కొవ్వు ఉండడము ఇట్లాంటి వాటిని మాత్రమే ఊబకాయం అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మనిషి యొక్క ఎత్తుని బట్టి మాత్రం మనం ఊబకాయం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకుంటాం. దానికోసం మనం కావాల్సింది ఒక చిన్న క్యాల్కులేషన్, ఒక ఫార్ములా మాత్రమే, బిఎంఐ అని చెప్పేసి అంటాము, బాడీ మాస్ ఇండెక్స్. దాన్ని ఎట్లా తెలుసుకుంటామనంటే మనిషి యొక్క బరువు ఎంత ఉన్నారు డివైడెడ్ బై వాళ్ళ యొక్క ఎత్తు ఎంత ఉన్నారు ఇన్ని మీటర్లలో, స్క్వేర్ రూట్, స్క్వేర్ ఆఫ్ హైట్ అని చెప్పేసి దాన్ని బట్టి అంటాము. దాని ప్రమాణం కేజీ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి చెప్తుంటాము. యూజువల్ గా ప్రపంచంలో బిఎంఐ కేటగిరీస్ 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏషియన్ ఇండివిజువల్స్ కి, అదర్ దాన్ నాన్ ఏషియన్ ఇండివిజువల్స్ డిఫరెంట్ వెరైటీస్ గా ఉంటాయి అనమాట. లెస్ దాన్ 22.9 కేజీ పర్ మీటర్ స్క్వేర్ అనే బిఎంఐ కేటగిరీని నార్మల్ వెయిట్ గా తీసుకోవడం మన ఏషియన్ ఇండివిజువల్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. అదే అదర్ దాన్ నాన్ ఏషియన్ ఇండివిజువల్స్ అయితే మోర్ దాన్ 25 కేజీ పర్ మీటర్ స్క్వేర్ ని మాత్రమే మనం ఊబకాయం

0: చెప్పేసి నేను తెలుసుకుంటాం. ఇండియన్ పర్స్పెక్టివ్లో అయితే మోర్ దాన్ 23 ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ లేదా ఓబకాయం అని చెప్పేసి చెప్తుంటాం అనమాట.
1: ఇందులో యాక్చువల్గా నడుము చుట్టుకొలతే ముఖ్యమని చెప్తూ ఉంటారు, అది ఎందుకంటే?
0: అవునండి, ఇప్పుడు మనము ఊబకాయం ఉన్నదాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అని అంటే ఒక బిఎంఐ ఒకటే కేటగరైజేషన్ కాదు. ఇప్పుడు ఏమంటున్నామనంటే వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుం చుట్టుకొలత ఎంతుంది, తర్వాత నడుం చుట్టుకొలతకిను పిరుదల భాగంలో ఉన్న చుట్టుకొలతకిను ఉన్న రేషియో ప్రకారంగా కూడా మనం చెప్తుంటాం. అలాగే పిల్లల్లో అయితే స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ని బట్టి కూడా మనము ఊబకాయం ఉందా లేదా అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో బిఎంఐ కేటగరైజేషన్ ఒకటి, అట్ ద సేమ్ టైం వేస్ట్ సర్కంఫరెన్స్ అని అంటాము, ఇంకా వేస్ట్ సర్కంఫరెన్స్ టు హిప్ సర్కంఫరెన్స్ రేషియో అని చెప్పేసి కూడా అంటున్నాం, WHR అని చెప్పేసి అంటుంటాం. అదేవిధంగా స్కిన్ ఫోల్ థిక్నెస్ కూడా మాట్లాడుతుంటాం అనమాట. ఇవన్నీ క్లినికల్గా ఇండివిజువల్ ఓబేసిటీ లేదా ఊబకాయంతో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి కోసం ఉపయోగపడతాయి అనమాట.
1: మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ ఊబకాయం సమస్య పెరగడానికి అంటే రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటారు?
0: అవునండి, ఊబకాయం ప్రపంచం మొత్తం అంతా తీసుకున్నా సరే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇది శారీరక వ్యాయామం లేకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్పబడుతున్నది. అలాగే అన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియాలో మనం కూర్చున్న చోట నుండే మొబైల్లో ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్ తీసుకొని రావడము, ఏ పాల ప్యాకెట్కో కూరగాయలకో వెళ్ళాలని చెప్పేసి అన్నా కూడా మనం వెహికల్స్ తీసుకొని పోవడము, శారీరక శ్రమ లేకపోవడము, ఇండస్ట్రియలైజేషన్ దిశగా మనం సాఫ్ట్వేర్ పీపుల్ని మనము హైర్ చేసుకొని వాళ్ళకి పొద్దు నుండి సాయంత్రం వరకు కూర్చోనుండి మాత్రమే మనము వర్క్ చేయించడము, ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పేసి అని అంటున్నమాట. పొద్దు నుండి సాయంత్రం వరకు మనము ఏ పని చేయకుండా లేదంటే మనం తిన్న క్యాలరీస్ని మనం ఖర్చు పెట్టుకోకుండా ఉండడము, ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవడము, పాశ్చాత్యపు ఫుడ్స్ అని చెప్పేసి అని అంటాం కదా మనము, పిజ్జాలని బర్గర్లని ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఫ్రైడ్ ఫుడ్స్ అని, ఇవన్నిటి వల్ల మనం ఎక్సెస్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇది అదర్ కాజెస్ గా చెప్తాం మనం.
1: జనరల్గా ఇప్పుడు వ్యాయామం అంటే ఏ వ్యాయామం చేస్తే ఉపయోగంగా ఉంటుందంటారు?
0: ఎప్పుడు కూడా వ్యాయామాన్ని ఒక క్రియగా మనం చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ మనము డైలీ అట్లీస్ట్ ఒక 20 to 25 minutes, హాఫ్ ఎన్ అవర్, 25 minutes నుండి హాఫ్ ఎన్ అవర్ పాటు బ్రిస్క్ వాక్ అని చెప్పేసి అంటున్నట్టు. ఎట్లా అంటే మన గుండె కొట్టుకునే వేగము అంటే మన వయసుకు తగినట్టుగా పెరిగేంత వరకు రావడాన్ని మనం వ్యాయామంగా పరిగణిస్తాం. ఎప్పుడు కూడా వ్యాయామం అనగానే జిమ్ లోకి వెళ్ళి గంటలు గంటలు గడపడం అని చెప్పేసి కాదు. మళ్ళీ ఈ వ్యాయామంలో కూడా అందరూ కూడా రోజు ఉదయాన్నే లేచేసి పబ్లిక్ ప్లేస్లో కానీ లేదని అనుకుంటే వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ పాటు 45 minutes పాటు నేను వాక్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంటారు. కానీ రోజు ఉదయం మాత్రమే చేసే వాకింగ్ కంటే కూడాను సాయంత్రం కూడా చేసే వాకింగ్కి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు మనం క్యాలరీస్ కన్జ్యూమ్ చేసినామన్నా సరే అంటే మనం ఎప్పుడు భోజనం తీసుకున్నా సరే భోజనం తర్వాత కనీసం 10 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయగలిగితే దట్స్ ద బెస్ట్ వ్యాయామం అని చెప్పేసి చెప్తుంటాం ఇప్పుడు మనం. అది మన షుగర్ని కంట్రోల్ చేయడానికైనా సరే మన బరువు కంట్రోల్ చేసుకోవడానికోసమే చాలా ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు సాధారణంగా మీరు కొన్ని కారణాలు చెప్పారు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వాడటం వల్ల, అలాగే వ్యాయామం లేకపోవడం వల్ల అంటే ఊబకాయానికి దారితీస్తే అవకాశం ఉంది అంటారు. ఇవి కాకుండా జనరల్గా కొన్ని జన్యుపరంగా కొడా ఇప్పుడు కొంతమంది అంటారు ఇది కొవ్వు పెరగటం కాదు లేకపోతే ఒక వ్యాధి వల్ల ఇట్లాంటివన్నీ కారణాలు ఉన్నాయంటారా?
0: సాధారణంగా అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళల్లో ఊబకాయం రావాలి అని చెప్పేసి ఒబేసిటీ రావాలని అంటే యూజువల్గా ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కారణాలు అంటాం. ఈ ఒబేసిటీ చిన్నపిల్లలలో లేదంటే అడాల్సెంట్స్లలో అంటే అడాల్సెంట్స్ ఒబేసిటీ లేదంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుకుంటామో దానికి జన్యుపరమైన కారణాలు చాలా సాధారణంగా ఉంటాయి. సాధారణంగా పిక్విక్యన్ సిండ్రోమ్ అని చెప్పేసి కూడా ఒకటి అంటుంటాము, లేదంటే ఇంకా కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ లేదంటే అడల్ట్హుడ్ ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే అడాలసెంట్ ఒబేసిటీ. కానీ అడల్ట్ ఒబేసిటీ రావాలి అని చెప్పేసి అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉన్నది అని అన్నప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ మాత్రమే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి ఉంది.
1: ఇంకా ఏమైనా వ్యాధుల వల్ల కూడా ఇట్లా ఊబకాయం పెరిగే అవకాశం ఉందండి?
0: అవును, హైపోథైరాయిడిజం అని చెప్పేసి అంటాము, లేదంటే ఎక్సెస్ డ్రగ్ ఇంటేక్ లైక్ స్టీరాయిడ్స్ అని చెప్పేసి అంటుంటాం, కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కానీ లేదంటే బ్రాంకియల్ ఆస్తమా కానీ లేదంటే కొన్ని రకాలుగా స్టీరాయిడ్ డిపెండెంట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళకి దాంతోపాటు ఊబకాయంతో పాటుగా మిగతా మెటబాలిక్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంట.
1: అంటే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఈ ఊబకాయం తగ్గే అవకాశం ఉంటుందా?
0: మనము మెడికేషన్ యూజ్ చేస్తూ కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోగలిగితే ఊబకాయాన్ని మనం నివారించుకోవచ్చు కొంతవరకు.
1: జనరల్గా ఇప్పుడు ఈ ఊబకాయం ఉన్నవాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి?
0: మొదటగా మన శరీరంలో కొవ్వు పెరగకపోవడం కానీ లేదంటే మనం బరువు పెరగడం కానీ ఉండడం వల్ల ఏమవుతుందనంటే మన బేసల్ మెటబాలిజం అనేది కూడా తగ్గిపోతుంది. అంటే మనం ఇక నుండి అంత దూరం నడవాలి అని చెప్పేసి అంటే మన బాడీలో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అని అంటుండమో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అంతకంటే

0: ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా అలసిపోయినట్టుగా ఉండడము, లేదంటే మిగతా శారీరక క్రియలు ఏమి చేయలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ముందు ముందు రక్తపోటు కానివ్వండి, మధుమేహం కానివ్వండి, తర్వాత ఒబేసిటీ రిలేటెడ్ స్లీప్ అప్నియా డిజార్డర్స్ అని చెప్పేసి అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లేదంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా హైపోప్నియా సిండ్రోమ్ అని చెప్పేసి అని ఉంటుంటారు. అట్లానే ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎప్పుడు కూడా కొవ్వు కరజాలం ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎడిపోసిటీ లేదంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ప్రొడక్షన్ వల్ల ఒక కంటిన్యూస్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళ శారీరక క్రియల్లో చాలా తక్కువ ఎనర్జీ యూటిలైజేషన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ విల్ బికమ్ అ విషియస్ సైకిల్. మనం ఎక్కువ తింటున్నాము, తక్కువ ఖర్చు పెడుతున్నాము, ఎక్కువ గ్లూకోజ్ మనలో నిండిపోతుంది, ఆ గ్లూకోజ్ కాస్త అడిపోసిటీ లేదంటే కొవ్వుగా మారిపోతుంది. దీనివల్ల మనిషి యొక్క శరీర ధర్మక్రియలు, రెగ్యులర్గా జరగాల్సిన క్రియలన్నీ కూడా తక్కువ వేగంతో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనిషి అలసటతో ఉండడము, నేను పని చేయలేకపోతున్నాను అనడము, దాంతో మళ్ళీ కూర్చోవడం లేదంటే పడుకోవడం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్ విల్ బికమ్ అ విషియస్ సైకిల్.
1: అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ ఒత్తిడి ఒకటి, బాగా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు, అట్లానే నిద్రలేమి కూడా ఉంటుంది. మరి ఇవి కూడా, ఈ రెండు కారణాలు కూడా మన ఊబకాయానికి దారితీసే అవకాశం ఉందంటారు?
0: అవునండి. అంటే మనము సాధారణంగా మనుషులం అని చెప్పేసి అన్నప్పుడు మనకు ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. సో రాత్రిపూట మనం నిద్రపోతాము, డే టైంలో మనము పని చేసుకుంటా ఉంటాం అని చెప్పేసి. ఈ స్ట్రెస్ లేదంటే శారీరక శ్రమ లేదంటే మానసిక శ్రమ ఏదైతే ఉంటున్నదో దీనివల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతా ఉన్నది. దాంతో ఏమవుతుంది, మనం పని చేయాల్సిన టైంలోనేమో పడుకుంటున్నాము, పడుకోవాల్సిన టైంలోనేమో పని చేసుకుంటున్నాము. దానివల్ల అతిగా తినడము లేదనంటే మిగతా వాళ్ళపైన కోపం పడడము లేదంటే ఈ మానసిక ఒత్తిడితోటి వాళ్ళు ఎంత తింటున్నారు అని చెప్పేసి అనే దాంట్లో లెక్క ఉండదు. దానివల్ల ఒబేసిటీ ఇంకెక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.
1: అట్లనే ఇప్పుడు కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే ఏమైతుందంటే, అరే నీ కాళ్ళ మీద బాగా స్ట్రెస్ పడుతుందిరా అంటుంటారు. అట్లనే కొంతమంది వెన్నుపూస మీద కూడా స్ట్రెస్ పడుతూ ఉంది అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది
0: నిజం. అది నిజం. అది ఎందుకంటే మన హ్యూమన్ స్కెలిటన్ ఒక ఆర్కిటెక్చర్ ప్రకారంగా ఉన్నది. దాంట్లో మన బాడీ మొత్తం వెయిట్ అంతా కూడాను మన యాంకిల్స్ పైన పడుతుంటారు. యాంకిల్స్ దగ్గర నుండి నీ జాయింట్స్ పైన, నీ జాయింట్స్ పైన దగ్గర నుండి లంబార్ స్పైన్ పైన పడుతుంటారు అనమాట. పెల్విస్ లేదంటే మన స్పైన్ ఆర్కిటెక్చర్ దాని ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఒబీజ్ అవుతున్నామని చెప్పేసి అన్నప్పుడు లంబార్ లార్డోసిస్ వచ్చి లేదంటే ఆ బరువు మోకాళ్ళపైన తర్వాత యాంకిల్స్ పైన పడడం వల్ల తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి అనే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ ఊబకాయం వల్ల అంటే మన జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుందా?
0: జీవితకాలం పైన ఎఫెక్ట్ని ఇంకా చెప్పడానికి రాదు మనం. కానీ ఈ ఊబకాయం వల్ల వచ్చే మిగతా జబ్బులు మన జీవితకాలాన్ని తగ్గిస్తున్నాయి. పర్సే ఊబకాయం విల్ నాట్ కాజ్ రెడ్యూస్డ్ సర్వైవల్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ ఊబకాయం వల్ల వచ్చిన రక్తపోటు అనండి లేదంటే గుండెపోటుకు సంబంధించినవనండి లేదంటే మిగతా కార్డియోవాస్కులర్ డిజీజెస్ లేదంటే స్ట్రోక్ అనండి, వీటి వల్ల మన జీవితకాలము లేదంటే మనం డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అని చెప్పేసి అంటాం. మనం బతుకున్న కాలంలో ఎన్ని రోజులు పని చేయాలనో అన్ని తక్కువ అయితే ఉంటాయి అని చెప్పేసి అంటే.
1: అసలు ఎవరైనా ఒక ఊబకాయం తగ్గించుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది?
0: ఇప్పటిదారు మనం మాట్లాడుకున్నట్టుగా ఊబకాయం అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఎక్సెస్ క్యాలరీ కన్జంప్షన్ మనం అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు ఊబకాయాన్ని ఇంకొక మాటలో చెప్పాలని చెప్పేసానంటే ఇట్ విల్ బి లైక్ అ బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడైతే మనము ఎక్కువ సంపాదిస్తున్నామో ఆ సంపాదించిన దాన్ని ఒక చోట దాచిపెట్టుకుంటాం, దట్ విల్ బి అ బ్యాంక్. అట్లనే మనం ఎక్కువ క్యాలరీస్ తింటున్నాం, అదంతా కూడా మన ఒంట్లో నిండిపోతా ఉన్నది. అవర్ బాడీ విల్ బి లైక్ అ బ్యాంక్. సో ఎక్సెస్ క్యాలరీస్, ది ఎక్సెస్ మనీ ఈజ్ డిపాజిటెడ్ అవర్ బాడీ. ఇప్పుడు ఆ ఎక్సెస్ ఉన్నదాన్ని మనం ఎప్పుడు కూడా తీసేసుకోవాలి, లేదు అని చెప్పేసి అంటే మన మిగతా క్రియలన్నీ కూడా తగ్గిపోతాయి. ఎట్లా ఖర్చు చేస్తాము మనము, డబ్బులు ఎట్లా ఖర్చు చేస్తామని అంటే ఏదో కొనుక్కుంటామని చెప్పేసానండి, లేకపోతే ఎవరికైనా దానం ఇచ్చేస్తామనండి, ఇంకోటనండి. దాన్ని ఏమంటామని అంటే మనం ఖర్చు చేయడం, ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే మనం సంపాదించేదానికిను ఖర్చు పెట్టేదానికి వ్యత్యాసం అయితే ఏదైతే ఉంటుందో దానివల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉన్నది. అట్లనే మనం తినే క్యాలరీస్కిను ఖర్చు పెట్టే క్యాలరీస్కి ఉన్న వ్యత్యాసం వల్ల ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట, మనకు ఊబకాయం అని చెప్పేసి వస్తున్నది. కాబట్టి ద బెస్ట్ వే టు రెడ్యూస్ యువర్ వెయిట్, ఆ ఊబకాయం తగ్గించుకోవాలంటే ద బెస్ట్ పని ఏంటిది అని అంటే క్యాలరీస్ తినడం ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఖర్చు పెట్టడం ఎక్కువ చేసుకోవాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: చాలా మందిలో ఒక అపోహ ఏంటంటే ఊబకాయం రాగానే అన్నం తింటే తగ్గించే సరిపోతుంది అన్నట్టుగా చాలా మంది తగ్గిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు?
0: అవును, పోర్షన్ సైజ్ తగ్గించడం వల్ల క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది అని చెప్పేసి అనేది చాలా నిజం. కానీ నేను ఊబకాయం వచ్చింది నాకు, నేను అసలే తినను, ఓన్లీ రైసే తినను అని చెప్పేసి కొంతమంది ఎట్లుంటారంటే, రైస్ తినే ప్లేస్లో నేను 4 చపాతీలు తింటాను, లేకపోతే 4 పూరీలు తింటాను, లేకపోతే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి అని మనం తినడానికి మధ్యలో ఎక్సెస్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ మనం చూస్తే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది, కానీ ఇవన్నీ కూడాను కార్బోనేటెడ్ డ్రింక్స్

0: అని చెప్పేసి అని అంటాడు. అవి ఏమంటే ఎక్సెస్ షుగర్స్ మనకి ఇస్తాయి అప్పటికప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా మనకు అల్సర్ట్ వచ్చిందనగానే వెళ్ళి థమ్స్అప్ స్ప్రైట్ తాగుతాం, ఎక్సెస్ క్యాలరీస్ వచ్చేస్తాయి. కానీ దే ఆర్ ఇన్ అ లిక్విడ్ ఫామ్, అబ్జార్ప్షన్ తొందరగా అయిపోయి ఇమీడియట్గా మనలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా నేను ఏదో తినాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. సో తాగడము తినడము, తాగడము తినడము, తాగడము తినడం. సో దానివల్ల ఎక్కువ క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అనమాట.
1: అట్లనే ఇంకొక అపోహ ఏంటంటే నీరు ఎక్కువగా తాగడం వల్ల ఈ బరువు ఏమైనా తగ్గొచ్చు అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: తప్పండి, తప్పు. ఎందుకంటే మన శరీరంలో జరిగే ప్రతి క్రియ కూడా, ఎవ్రీ రియాక్షన్ విల్ ప్రొడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. వాటర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనం బరువు పెరుగుతాము, లేదు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల బరువు తక్కువైతాం అని చెప్పేసి అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే మనం నీళ్ళు ఎంత తీసుకున్నా కొద్దీ మన శరీర ధర్మక్రియలు చాలా ఎఫెక్టివ్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. సో నీళ్ళు తీసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది రాదు.
1: అట్లా మీరు చెప్పినట్టు ఈ ఆహార నియమాలు కానీ లేకపోతే యోగా కానీ వ్యాయామం కానీ ఇట్లాంటివి చేసుకుని దాన్ని నియంత్రించుకోవడంలో కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది అని
0: తప్పకుండా.
1: అట్లా ఇప్పుడు లేటెస్ట్ గా ఏముంటుందంటే ఇప్పుడు మీరు ఊబకాయల మీరు తగ్గించాలి ఇట్లా సప్లిమెంట్స్ తీసుకుంటే మా దగ్గర ఉంటాయి రకరకాల ప్రకటనలు వస్తున్నాయి, రకరకాల ఆర్గనైజేషన్స్ వెళ్ళినాయి. అట్నే బరువు తగ్గడానికి ఏదో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది మీకు నెల రోజుల్లో తగ్గిస్తామంటున్నారు, ఇవి అసలు చేయించుకోవడం మంచిదా, దీంట్లో ఎంతవరకు మనం సురక్షితంగా ఉండగలమంటారు?
0: ఇవన్నీ కూడాను ఒబీజ్ ఇండివిజువల్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం తీసుకొచ్చే ప్లాన్స్ మాత్రమే. అంతేకాని అవి తీసుకోవడం వల్ల సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడూ ఉండదు. బికాస్ సస్టైనబుల్ వెయిట్ లాస్ ఉండాలంటే మన దగ్గర నుండి ఉన్న మోటివ్ మాత్రమే ఇంపార్టెంట్. క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి, క్యాలరీస్ ఖర్చు పెట్టాలని చెప్పేసి అని ఉన్నంత కాలం ఒబేసిటీ మన దగ్గరికి రాదు. అట్లానే ఇప్పుడు మనము యోగాకి వెళ్తాము లేదంటే లావ్ తగ్గాల పెరగాల మేము చేస్తామని చెప్పేసి అని అంటున్నా, అవి కూడా అవన్నీ కూడాను దేర్ ఆల్ టెంపరీ థింగ్స్ మాత్రమే. దానివల్ల మన ఇతర శరీర ధర్మ క్రియలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది తప్పిస్తే వాటి వల్ల పర్సిస్టెంట్ ఆర్ కంటిన్యూస్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు.
1: సాధారణంగా మరి ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా టెక్నాలజీస్ ఉన్నాయా, లేకపోతే మీరు అన్నట్టు రోజువారీ నిత్య జీవితంలో మార్పులు చేసుకోవాలా, ఎట్లా చేస్తే మనం ఈ ఊబకాయాన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారు?
0: ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అని కాదు, రోజు చేసే మన దైనందిన కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇంజెక్టబుల్ మెడికేషన్స్ ఉన్నాయి, కొన్ని ఓరల్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కాబట్టి బాగా బరువు ఉన్నారు అని చెప్పేసి అన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రేడెడ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ విల్ ఆల్వేస్ బి దేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ప్లేస్. ఓకే, మైల్డ్ ఒబేసిటీ, మోడరేట్ ఒబేసిటీ, సివియర్ ఒబేసిటీ అనే దాన్ని బట్టి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఓరల్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, సిమాగ్లూటైడ్ అని లేదంటే ఆర్ఫోగ్లిప్రాన్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఎఫ్టీఏ అప్రూవ్ డ్రగ్స్ వచ్చినాయి. లేదు ఇంజెక్టబుల్ మెడికేషన్స్, ఇప్పుడు మనం షుగర్ ట్రీట్ చేయడాని కోసం తీసుకునే GLP-1 రిసెప్టార్ ప్లస్ GIPs అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఇవి డ్రాస్టిక్ వెయిట్ రిడక్షన్ కోసం పనిచేస్తున్నాయి. అలాగే వాళ్ళలో షుగర్ తగ్గడాని కోసం కూడా ఆ మెడికేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నమాట. అందుకోసమని ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆ డ్రగ్స్ పైన ఉంటున్నది. ఒకవేళ మార్బిడ్ ఒబేసిటీ ఉంది అని చెప్పేసి అని అన్నప్పుడు, సివియర్ ఒబేసిటీ ఉన్నదన్నప్పుడు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ కూడా మనకి ఎప్పటి నుండో అవైలబుల్ గా ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జన్స్ ఆ సర్జరీ చేస్తుంటారు. దానివల్ల స్టమక్ సైజ్ ని తగ్గించడము లేదంటే ఎర్లీ డంపింగ్ కోసం అని చెప్పేసి ఉండడం వల్ల ఆ ఎక్కువ క్యాలరీస్ అనేది మన ఒంటికి రాకుండా ఉంటుంది. ఇవే కాకుండా బయట మనము మార్కెట్లో చూస్తున్నప్పుడు అక్కడక్కడ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి, ఏమి సోనా బెల్ట్తో తగ్గిస్తాము లేదని అనుకుంటే ఇంకో చోట బరువు తగ్గాల లేదంటే పెరగాల అని చెప్పేసి చిన్న చిన్న పోస్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆ హోర్డింగ్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమనంటే టెంపరీగా ఆ ఫ్యాట్ ఉన్న చోట కొంత వేడి పుట్టించడం వల్ల ఆ ఫ్యాట్ కరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. కానీ ఎప్పుడైతే ఫ్యాట్ అక్కడ కరిగిపోతుందో దట్ విల్ బికమ్ అ పొటెన్షియల్ స్పేస్. ఆ స్పేస్ లో మళ్ళీ ఏదో ఒక మెటీరియల్ నింపడానికి కోసం మనకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదో ఒక మెటీరియల్ ఏది కాదు, మళ్ళీ అడిపోసైట్స్ మాత్రమే వస్తాయి. సో వాటి వల్ల వచ్చిన ట్రీట్మెంట్ లేదంటే వాటి వల్ల వచ్చిన ఊబకాయం తగ్గడం ఏదైతే ఉందో అది చాలా తాత్కాలికం మాత్రమే. ఫిజికల్ ఎక్సర్సైజ్ కెన్ నాట్ బి రీప్లేస్డ్ బై దీస్ టెంపరీ మెజర్స్.
1: డాక్టర్ని సంప్రదించాలంటే ఇప్పుడు మనం అంటే బరువు పెరుగుతున్నాము అని అంటే ఏ పరిస్థితుల్లో మనం డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అంటారు వీళ్ళకి?
0: ఎప్పుడైనా సరే డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఒబేసిటీకి ఒక పరమావధి కాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం మన వెయిట్ లేదనంటే ప్రతిరోజు కాకపోయినా కనీసం నెలలో ఒకసారైనా మనం ఎంత బరువు పెరుగుతున్నామని చెప్పేసి మన ఇంట్లోనే ఒక వెయింగ్ అపరేటస్ పెట్టేసుకొని చూసుకోవడం వల్ల వీ కెన్ కంట్రోల్ ద ఇంక్రిమెంట్ ఇన్ వెయిట్ ఇన్ అ బెటర్ వే. సరే, మనం ఒకవేళ ఒబేసిటీ వచ్చింది, డాక్టర్ గారిని కలవాలి అని చెప్పేసి అన్నప్పుడు, యూ కెన్ గో టు అ ఫిజిషియన్, లేదని అనుకుంటే ఒక ఎండోక్రైనిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు సైంటిఫిక్ వేలో మీకు బరువు తగ్గడం ఎట్లా అని చెప్పేసి మీకు చెప్తారు. దాంతోపాటుగా ఈ మార్బిడ్ ఒబేసిటీ ఉంది అని చెప్పేసి యూ కెన్ గో ఫర్ బేరాటిక్ సర్జరీస్ అని కూడా చెప్తారు.
1: అంటే ఎక్కువ ఉంటాడు సర్జరీ చేసి ఏం చేస్తారు?
0: స్టమక్ లో, మన పొట్టలో ఉన్న స్టమక్ అనే గ్యాస్ట్రిక్ పోర్షన్ ని కొంత కట్ చేస్తారు అనమాట. దాని

0: వల్ల ఫుడ్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ దట్ ప్లేస్ విల్ కమ్ డౌన్, ది డైజెస్టింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఫుడ్ విల్ కమ్ డౌన్, సో దట్ ఆ స్టమక్లో ఉండి ఒక 1-2 అవర్స్ పాటు ఉండాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చే క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేయబడతాయి. దానివల్ల నేను మార్నింగ్ నుండి సాయంత్రం వరకు వర్క్ చేస్తే నాకు ఒక 300 రూపీస్ వస్తాయని చెప్పేసి అనుకుందాం. కానీ నేను మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకే వర్క్ చేసినాను అనుకోండి, నాకు వచ్చే శాలరీ, నాకు వచ్చే వేజ్లో సగం తగ్గిపోతుంది. అట్లానే మనం తినే ఆహారంలో ఉన్న క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టమక్ని కట్ చేయడం వల్ల ఆ క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఒబేసిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బట్ అఫ్కోర్స్ వాటితోటి కూడాను మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ప్రాపర్ న్యూట్రియన్స్ అందకపోవడము, వాటిని మళ్ళీ బయట రీప్లేస్ చేసుకోవాల్సి రావడము, ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి.
1: అంటే ఇందాక మీరు మెడికేషన్లు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు, మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయండి?
0: వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండి. మెడికేషన్స్ ఇప్పుడు వచ్చిన ఇంజెక్టబుల్ డ్రగ్స్ కానీ లేదంటే ఓరల్ మెడికేషన్స్ కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. బట్ ఏ డ్రగ్ కూడా మనము దాంతో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పేసి చెప్పడానికి లేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట.
1: అయితే ఇప్పుడు వీళ్ళు మెడికేషన్ లో ఉన్నప్పుడు దాదాపుగా అంటే ఎంత కాలం వాడితే తగ్గుతుంది అట్లా ఉందండి?
0: నో స్పెసిఫిక్ టైమ్ లైన్ అండి. మనము ఎప్పుడైతే బరువు తగ్గినామని చెప్పేసి అనుకుంటామో, పర్సిస్టెంట్గా మనం బరువు తగ్గినామని చెప్పేసి అన్నప్పుడు వీ హ్యావ్ ద అవర్ మోటివ్ దట్ ఐ కెన్ సస్టైన్ దిస్ వెయిట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు వీ కెన్ విత్డ్రా దోస్ మెడికేషన్.
1: అయితే జనరల్గా సాధారణంలో ఇప్పుడు ఊబకాయానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అంటే ఏమైనా అపోహలు లాంటివి ఉన్నాయా, దీన్ని వీళ్ళు ఎట్లా గెటిన్ కావాలంటారు?
0: ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒబేసిటీ అనగానే ఒక విషియస్ సైకిల్, వీడు లావ్ అయిపోయినాడు అని చెప్పేసి ఒకరిని ఎవరైనా లేబుల్ చేసినాం అనుకోండి, మనము లావ్ అవ్వగానే ఏ వీడు లావ్ అయ్యండి అని చెప్పేసి అనగానే ఆ ఇండివిజువల్ పైన ఒక మానసిక ఒత్తిడి పడుతుంటుంది అనమాట. నేను లావ్ అయినాను, నేను లావ్ అయినాను, నేను లావ్ అయినాను అని చెప్పేసి ఒక మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల తను ఇంకా ఏ విషయాలపైన కూడా కాన్సెంట్రేట్ చేయలేకపోతుంటాడు. ఈ స్ట్రెస్ తోటి ఇంకా ఒబేసిటీలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ఒబీజ్ ఉన్నారో ఎవరైనా ఉన్నారని చెప్పేసి అనగానే, ఫర్ దట్ మ్యాటర్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బరువు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అనగానే వీ కెన్ గివ్ దెమ్ అడ్వైజెస్, ఓకే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు కంట్రోల్ అని చెప్పేసి, లేదు అనుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నియర్ టు దెమ్ మనం కూడా వాళ్ళతో పాటు వాకింగ్కి తీసుకెళ్లడము, లేదంటే కొంచెం శ్రమ చేపించడము, జిమ్లో వీలైతే జిమ్లో జాయిన్ చేపించడం, లేదు ఇంకా అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఒబేసిటీ ఉన్నాయనుకుందాం, ఫర్ సపోజ్ హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ మెడికేషన్ ఇప్పించాల్సిందే.
1: మరి నిత్య జీవితంలో ఎట్లా ఆహార అలవాట్లు ఏ క్రమ పద్ధతిలో చేసుకుంటే మనం ఈ ఊబకాయం బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంటారు?
0: సైంటిఫికల్లీ మనం క్యాలరీ కౌంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటుంటాను అనమాట. ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కొన్ని సమపాలలో ఉండాలని చెప్పేసి అంటాం. కానీ ఇప్పుడు ఈ వచ్చిన జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందనంటే అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్ వీఆర్ ఈటింగ్ మోర్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి మనం అవి తగ్గించగలిగితే బాగుంటుంది. ఒకవేళ అట్లా కాదు అని చెప్పేసి అంటే కూడా మనం తీసుకునే పోర్షన్ సైజ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ లేదంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో, అట్లానే మనం భోజనం చేయాల్సిన టైం ఉంది అని చెప్పేసి అన్న ప్రతిసారి కూడాను మనం ఎంత తినగలుగుతామో అని చెప్పేసి అనేది ఆ పోషన్ చూసుకోవాలి. మనం ఇంత తినగలుగుతాం అన్న దాంట్లో నుండి కూడా కొంత పక్కకు పెట్టేసేసి మనం తినాలి. సో దానివల్ల ఏమైతుందంటే కాన్షియస్గా మనం క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అని అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ పొద్దున మధ్యాహ్నం రాత్రి మాత్రమే భోజనం చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ ఉండకపోవచ్చు. కొంతమంది ప్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమైనా తినడము, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ తినడం అట్లాంటివి ఉంటాయి. షార్టర్ ఇంటర్వెల్స్ తోటి తక్కువ క్యాలరీస్ తీసుకోవడం కూడా ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఒక మార్గం అనమాట. అంటే మనం ఎప్పుడు తీసుకున్నా సరే, ఈవెన్ మనం షుగర్ పేషెంట్స్కి చెప్పినా సరే ఒక రకంగా ఏం చెప్తామంటే, మీరు తినాల్సింది ఒక 10 బుక్కలు అన్నం తింటున్నారని చెప్పేసి అనుకుందాం, షుగర్ వచ్చిందనో లేదంటే ఒబేజ్ ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు ఆ 10 బుక్కల ఆహారాన్ని మనం 8 బుక్కలకు తీసుకుని రావాలి. ఆ 10ని మనం 3 సార్లు తింటున్నాం అంటే ఈ 8నే మనం ఒక 5 నుండి 6 సార్లు తినేటట్టుగా తీసుకోవాలి. లెసర్ ఫుడ్ ఎట్ షార్టర్ ఇంటర్వెల్స్, దానివల్ల నేను ఏదో ఒకటి తిన్నా అని చెప్పేసి ఒక రకమైన మానసిక ఆలోచన వస్తుంది అనమాట. సో దాంతో ఇది మనం బరువు తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: బాగుందండి డాక్టర్ గారు. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే నిత్య జీవితంలో ఒక ఆహార అలవాట్లను మార్చుకుని అట్లనే వ్యాయామం చేసుకుంటూ తగిన రీతిలో గనక ఉంటే మనం ఊబకాయం బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ పాటించకుండా ఉన్న వాళ్ళకి మరి ఊబకాయం సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇతరత్రా ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: అవునండి. ఎప్పుడైతే మనము ఒబీజ్ ఇండివిజువల్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే అంటామో, వాళ్ళలో ఉండే అడిపోసైట్స్ అంటే కొవ్వు కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడాను ఒక యాక్టివ్ స్టేట్లో ఉండి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ చేయడం కానీ లేదంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ చేయడం కానీ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఆల్ ద ఇండివిజువల్స్ హు ఆర్ ఒబీజ్ దేర్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఎలివేషన్స్, ఎక్కువ కొలెస్ట్రాల్ అనండి, ట్రైగ్లిజరైడ్స్ అనండి, ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక పర్సిస్టెంట్

0: ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే మనము సాధారణంగా చెప్పాలనంటే ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది. ఆ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ డెవలప్ అవడం వల్ల ఎప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ ఒబీజ్ ఇండివిజువల్స్ కి మనం అనుకుంటున్నట్టుగా బీపీ, షుగర్, లేదంటే కొలెస్ట్రాల్ జబ్బులు, కార్డియోవాస్కులర్ డిజీజెస్, ఇది ఒక్కటే కాకుండా బాడీలో పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒబీజ్ ఉన్నారో వి షుడ్ కన్సిడర్ దట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాం అనమాట.
1: బాగుందండి డాక్టర్ గారు, మీరు ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు నివారించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద మా శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించారు. మరి మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి ఈ సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు. నమస్కారం.

మీరు ఇంతవరకు ఆరోగ్యామృతం శీర్షికన ఊబకాయం సమస్య కారణాలు నివారణ అన్న అంశంపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సిహెచ్ కరుణాకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:41. ఈ సమయంలో మీరు వింటున్నారు ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఇప్పుడొక సినీ గీతం విందాం. సైజ్ 0 చిత్రం నుండి

0: ముఖాన మొటిమల
1: సై బాల్
0: గజ్జా బొబ్బల
1: సై బాల్
0: నడుగుల తామర
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్ LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: తక్కువ వడ్డీ లోను కావాలా?
4: తెలియని యాప్ తో జాగ్రత్త.
5: RBI అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
9: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
8: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
9: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
8: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
9: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
8: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
9: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
8: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక సినీ గీతం విందాం. నిన్ను చూశాక చిత్రం నుండి ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కృష్ణరాజు పాడిన పాట, గీత రచన శివగణేష్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం 8:01. ఇప్పుడు వినండి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ ఆరంభించిన కర్ణాటక గాత్ర సంగీతం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.in.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు ఇంతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: Akashwani presents Morning News. Good morning, I'm Sunil Varma. The headlines. Prime Minister Narendra Modi says principle

0: बसंती बहन और गांव की संकल्प की धनी जुझारू महिलाओं ने ये साबित कर दिया है कि अगर आप ठान लें तो सब कुछ संभव है। उत्तराखंड की धरती ऐसी ही साहसी महिलाओं की धरती रही है और उसी परंपरा को आगे बढ़ा रही हैं बसंती बहन।
1: अभी आपने सुना कार्यक्रम संकल्प की धनी बसंती, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరు ఇంతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా వినబోయే పాట దొరసాని చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన గోరెట్టి వెంకన్న, సంగీతం

సర్కారు వారి పాట చిత్రం నుండి శ్రీకృష్ణ శృతిరంజని ఎంఎల్ గాయత్రి పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం థమన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నరసింహనాయుడు చిత్రం నుండి హరిహరన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: చెలి చిత్రం నుండి టిమ్మీ హరీష్ రాఘవేంద్ర పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం హ్యారీస్ జయరాజ్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట కేరింత చిత్రం నుండి. కార్తీక్ పాడిన పాట, గీత రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం మిక్కీ జేమయ్యర్.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట స్నేహం అంటే ఇదేరా చిత్రం నుండి రాజేష్ సుజాత పాడిన పాట. గీత రచన విజయ్ కుమార్, సంగీతం శివశంకర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

చిత్రసీమలో చివరిగా వినబోయే పాట ఇంద్రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే రెండవ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిన్న ముగిశాయి. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 153752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 115028 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కళలు సంస్కృతిని పరిరక్షించడంతో పాటు కళాకారులకు ఉపాధి కల్పించేలాగా దేవాదాయ పర్యాటక సాంస్కృతిక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్లు దాటింది. ఈ యాప్ను ప్రజలు అధికంగా స్వీకరించడం యాప్ పై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. వివేక్ మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభి పూర్రాజు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించి జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 1వ తేదీన తొలి జాబితా ప్రచురిస్తారు. రంగారెడ్డి జిల్లాలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అందుబాటులో ఉన్న వివిధ హెల్ప్ లైన్ సేవల సమాచారం బోర్డును జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర సేవలకు 112, సైబర్ క్రైమ్ 1930 తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమాచార బోర్డులను గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం వెల్లడించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, మెసేజ్ చేయడానికి కూడా మీరు యాక్టివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం ఏ పాటలు విందామంటే మాత్రం 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో వినేసేద్దాం. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. పాట తర్వాత మన ఎవర్ గ్రీన్ హిట్స్లో శ్రోతలు కోరినటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం. మరి ఇవాళ 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని విందాం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎన్నికల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2024 18 సంవత్సరాలు నిండిన వారందరూ మరియు జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు ఫామ్ 6 నింపి కొత్త ఓటరుగా నమోదు చేసుకోండి. www.voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ 20-21 జనవరి 2024 ప్రత్యేక క్యాంపెయినింగ్ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు విందామని చెప్పాను. సో మరి మొదటగా మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉమ్మేడ నుంచి దివాకర్ విమల యష్ని మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బాహుబలి చిత్రం నుంచి దేవర పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు.

అలాగే సెఫిల్ కూడా నుంచి దుర్గా సారథి మెసేజ్ చేశారు. మాకోసం బాహుబలి చిత్రం నుంచి ఏదైనా బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారనమాట. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ కూడా మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఎస్ఎస్ రాజమౌళి గారు రూపొందించినటువంటి బాహుబలి ద బిగినింగ్ నుంచి రమ్య బెహ్రా, దీపు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్లో స్టేట్యూ ఉండాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వినేసిస్తున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సుమతి, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకుంటున్నటువంటి పాట శక్తి సినిమాల నుంచి ప్రేమదేశం యువరాణి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు మేరా సంతోష్, మయూరి, నవదీప్, సత్తయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు. మరి వారందరి కోసం హేమచంద్ర, సైంధవి కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్ విభాస్ మరియు విభు మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వారు కోరుతున్నటువంటి పాట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి ఏదైనా ఒక పాటను ప్రజెంట్ వినిపించగలరు మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీ నారాయణ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం ఎవడే సుబ్రహ్మణ్యం, మరి ఈ సినిమాల నుంచి మోహిత్ చవాన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట రదన్ సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. నేను మీ ఆర్జు శ్రీ మాట్లాడుతున్నాను. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా, కుమారస్వామి, రియాన్ష్ మరియు సహర్ష్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వారు వినాలనుకునే పాట, 2010 విడుదలైనటువంటి బృందావనం చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారనమాట. తప్పకుండా అండి. మరి మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో కార్తిక్ మరియు సుచిత్ర కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట బృందావనం చిత్రం నుంచి మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన్, రాధిక, త్రిలోక్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట సెగ చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వింటున్నాం 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి ఒకవేళ ఈ ఇయర్ మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ ఫిల్మ్స్లో నుంచి మీకు కూడా ఏదైనా మంచి పాట, మీకు బాగా నచ్చినటువంటి పాట వినాలనుకుంటే 0402324 వాట్సాప్ చేసింది. అండ్ ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు. అలాగే మెట్పల్లి నుంచి కవిత, హర్షన్ మరియు వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పాటను మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం సెగ చిత్రం నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి విద్యుత్ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అజుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రామ్ దేవ్ బూడా నుంచి, గోల్కొండ దగ్గర నుంచి మెసేజ్ చేశారనమాట. రవికిరణ్, వాసు, వాసుదేవ్, వేదవతి, జయశ్రీ, వెంకటరమణ, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు వారు వినాలనుకునే పాట దూకుడు సినిమా నుంచి ఏదైనా హుషారైనటువంటి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ అలాగే కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వెంకటేష్ యాదమ్మ అఖిల్ మెసేజ్ చేశారనమాట. సో మరి వారందరి కోసం దూకుడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హెడ్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు దూకుడు సినిమా నుంచి పాట విన్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ రామ్ నగర్ నుంచి కూడా హర్షిని మెసేజ్ చేసిందనమాట. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట 1 9 1 చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ 1 9 1 సినిమాలోని బ్లాక్ బస్టర్ పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో నుంచి పీయూష్ కపూర్ మరియు దేవిష్ణు ప్రసాద్ కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, ఎవర్ గ్రీన్ హిట్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, బ్లాక్ బస్టర్ పాటలు విన్నాము ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. అండ్ బోరడన్ అంటే బోరడని మెసేజ్ వచ్చాయి. కొన్ని కొన్నిసార్లు మెసేజ్లు ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, చదవడం కొంచెం లేట్ అయిపోతుంటుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు మెసేజ్లు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. బట్ అందరి పాటలు మనకున్నటువంటి ఈ కొంత టైంలో మనం ప్లే చేయలేం కదా. కాకపోతే ఇలా ఈరోజు మన షోకి మెసేజ్ చేసిన శ్రోతలందరి కోసం ఒక పాట మాత్రం డెఫినెట్లీ వినిపిస్తాను కదా. సో మరి ఆ పాట ఇప్పుడు మీ అందరి కోసం వినిపిస్తాను. అలాగే బెన్ సర్కిల్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు ఈశ్వర్, సూర్యం, సిరి, సుగుణ, కృష్ణకుమార్, భావన, పావని మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మాకోసం ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి ఇలా మీ అందరి కోసం పవర్ సినిమాలోంచి చక్రి గారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జే శ్రీని. మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా దిస్ ఇస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.
2: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
3: ఏందో,
2: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
3: ఓకే ఓకే,
2: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
3: ఐసా క్యా
2: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా.
3: బోలో బా
2: బ్యూటీ.

సమయం 11:30 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాపైనామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగిలిన దరఖాస్తులకు 15 రోజుల్లో నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ అబిట్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలు పాత హాల్ మార్క్ గుర్తులతో ఉన్న నగలు విక్రయిస్తున్నట్లు గుర్తించి సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ చట్టం 2016 ప్రకారం సంబంధిత సంస్థపై తదుపరి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ వడగాడ్పులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపుమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ కెరియర్లు ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ స్థానాలతో పాటు 3 కార్పొరేషన్లోనూ బీజేపీ మేయర్ పీఠాలను గెలుచుకుంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు బయోపిక్ విత్ మీ ఆర్జే లక్ష్మి. భారతదేశాన్ని ఎందరో చక్రవర్తులు పాలించారు. చోళులు, పల్లవులు, గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు. క్రీస్తు శకం 2వ శతాబ్దపు శాతవాహన పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి. జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రీయశరణ్, హేమమాలిని గారు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ చిత్రం ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వై రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు చిత్రాన్ని. సినిమాకు అనుగుణంగా క్రిష్ కథ రాసుకున్నారు. బుర్ర సాయి మాధవ్ సంభాషణలు రాయగా చిరంతన్ భట్ సంగీతం అందించారు.

ఇంకా సినిమాటోగ్రఫీ ఎంతో కీలకంగా ఉంటుంది ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు కదా. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వెండితెర మీద శాతవాహన సామ్రాజ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పైసా వసూల్ సినిమా నుంచి ఈ లవ్లీ సాంగ్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా?

0: శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2017 జనవరి 12 విడుదలైన గౌతమిపుత్ర సాతకర్ణి మంచి వసూళ్లను సాధించింది. ఇక కథ విషయానికొస్తే, గౌతమిపుత్ర సాతకర్ణి 2వ శతాబ్దానికి చెందిన అమరావతి పాలకుడు. 32 రాజ్యాలను ఏకం చేసి అంతర్గత ఘర్షణలను నివారించి తన పరిపాలనలో శాంతి నెలకొల్పడం అతని లక్ష్యం. మరి తన తల్లి గౌతమి బాలశ్రీకి కూడా ప్రమాణం కూడా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూ ఉండండి బయోపిక్. ఇప్పుడైతే వినిపిస్తున్నాను గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్గా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తల్లికి ప్రమాణం చేస్తాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే 32 రాజ్యాలను జయించి అందరినీ ఒకే తాటి కిందకి తీసుకొచ్చి తన పరిపాలన సాగిస్తాడు చక్రవర్తిగానే. సో 18 వయసు నుంచి తన లక్ష్య సాధన ఆరంభించిన శాతకర్ణి మిగిలిన రాజులకు రెండే మార్గాలున్నాయని, మరణము శరణము ఆలోచించుకోమని హెచ్చరిస్తాడు. 18 సంవత్సరాల తర్వాత మొత్తం

కృష్ణ భారతదేశాన్ని జయించి చక్రవర్తి అవుతాడు. ఆ సమయంలోనే వశిష్ఠదేవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ల కొడుకి పులుమావి. ఆసక్తిగా అనిపించే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కథ విశేషాల కోసం వింటూనే ఉండండి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిపిస్తున్నాను బాలగోపాలుడు సినిమా నుంచి ఈ యుగళగీతం.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక రాజ్యాలందరినీ జయిస్తాడు, చక్రవర్తి అవుతాడు. ఆ సమయంలోనే వశిష్ఠదేవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ల కొడుకి పులుమావి అని చెప్పాను కదా ఇందాక. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా సాతకర్ణి కుమారుడైన పులుమావిని కూడా యుద్ధానికి తీసుకెళ్లాలనే నిర్ణయం తల్లి వశిష్ఠదేవికి నచ్చదు. నియంతృత్వం అనుకుంటుంది, అధికార దాహం అనుకుంటుంది. యుద్ధానంతరం కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది అందుకే. కానీ యుద్ధంలో విజయం సాధించి యావత్ దేశాన్ని ఒకే జెండా కిందికి తీసుకొచ్చి చక్రవర్తిగా 32 రాజ్యపాలకుల నుంచి తీసుకున్న ఖడ్గాలతో అమరావతి తిరిగి వస్తాడు సాతకర్ణి. మరో తర్వాత ఏమైంది చెప్తాను, వింటూ ఉండండి బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడు వినండి భైరవ ద్వీపం చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి 32 రాజ్యాల రాజుల నుంచి తీసుకొచ్చిన ఖడ్గాలన్నిటినీ కరిగించి మహాఖడ్గం తయారు చేసి రాజసూయ యాగం చేయమని కొడుకును ఆదేశిస్తుంది తల్లి గౌతమి బాలశ్రీ. యాగానికి భార్య తప్పనిసరిగా ఉండాలన్న అత్తగారి అభ్యర్థనతో ఆగిపోతుంది వశిష్ఠాదేవి. అంటే తను వెళ్ళిపోవాలనుకుంటుంది కదా భర్త నియంతృత్వం అధికార దాహం అనుకుని, కాకపోతే అత్తగారి అభ్యర్థనతో ఆగిపోతుంది. ఆ యాగ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆమె సాతకర్ణి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ సంఘటన వల్ల ఏం జరిగింది చెప్తాను, వింటూ ఉంటారుగా వివిధ భారతి. మరైతే ఇప్పుడు వినండి గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలో నుంచి ఈ పాట.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పే కదా మీకు, రాజసూయ యాగం సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల వశిష్ఠాదేవి మనసు మారుతుంది అని. ఆ సంఘటన ఏంటో తెలుసా? క్రతువు సమయంలో చక్రవర్తి రాజ్యంలో అత్యున్నత వ్యక్తికి అగ్రపూజ గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడు సాతకర్ణి ఏం చేశాడో తెలుసా? స్త్రీల గొప్పతనాన్ని చాటు చెప్తూ ఆ గౌరవాన్ని తన తల్లికిస్తాడు. అప్పటి నుంచే తన పేరును గౌతమిపుత్ర సాతకర్ణిగా మార్చుకుంటాడు. అంతేకాక తన కుమారుడికి వశిష్ఠపుత్ర పులమావి అని పేరు పెడతాడు. ఈ సంఘటనతో భర్త సాతకర్ణి గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వశిష్ఠ మనసు మారుతుంది, అక్కడే ఉండిపోతుంది. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడు వినండి మువ్వగోపాలుడు సినిమా నుంచి మరో యుగళగీతం.

వింటున్నారు బయోపిక్. గౌతమిపుత్ర సాతకర్ణి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఓన్లీ ఆన్ వివిధ భారతి. సామంతరాజులందరినీ జయించి దేశాన్ని అంతటినీ తన పరిపాలనలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో సాతకర్ణికి గ్రీకు చక్రవర్తి డెమిట్రియస్ రూపంలో మరో సమస్య ఎదురవుతుంది. తన సైన్యం కన్నా 10 రెట్లు బలమైన సైన్యం ఉన్న శత్రువుకు తలంచలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి వీరోచితంగా పోరాడి విజయం సాధిస్తాడు సాతకర్ణి. డెమిట్రియస్ను ఓడించి భారత ఐక్యతను ఎవరూ నాశనం చేయలేరు అని చాటి చెప్పాడు. మరి ఇది క్లుప్తంగా గౌతమిపుత్ర సాతకర్ణి కథ. మరి ఈ సినిమా గురించిన విశేషాలు ఇంకా ఉన్నాయి, చెప్తాను, వింటూనే ఉండండి వివిధ భారతి. ఇప్పుడు వినండి ఆదిత్య 369 చిత్రం నుంచి మరో అద్భుతమైన పాట.

0: Ram pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam pam.
1: భరతము నెరుగని నరుడట రసికుడు
0: రాకు రోలు ఆట చూడు బ్రేకులోని సోకు చూడు బెస్ట్ సైడు రైము మీద ట్విస్ట్.

0: మీరు వింటున్నారు గుర్తొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బయోపిక్గా గౌతమీపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడూ పుస్తకాల్లో చదువుకుని ఉంటాం శాతవాహన చక్రవర్తుల గురించి. ఆ చరిత్రను ఒక స్ఫూర్తినిచ్చే చిత్రంగా మలిచారు దర్శకుడు క్రిష్. చిత్రకథకు తగ్గట్టుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాచరిక జానపదాలను ప్రతిబింబించే సాహిత్యం అందిస్తే అద్భుతమైన వినసంపమైన బాణీలను స్వరపరిచారు సంగీత దర్శకుడు చిరంతన్ భట్. మనం ఇందాక విన్నాం కదా పాటలన్నీ కూడా ఎలా ఉంటాయి, రాచరికాన్ని అలాగే కొన్ని జానపద పదాలను మేళవించి రాశారు శాస్త్రి గారు సాహిత్యాన్ని. ఇక అద్భుతమైన సంగీతం అందించారు చిరంతన్ భట్. గౌతమీపుత్ర సాతగన్నగా నటించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గారికి నటుడిగా 100వ చిత్రం. చక్రవర్తిగా ఆయన నటన సంభాషణలు పలికిన తీరు అలా గుర్తుండిపోతాయంతే. ఇక వశిష్ఠదేవిగా శ్రీయశరణ్, గౌతమి బాలశ్రీగా దిగ్గజ నటి హేమమాలిని గారు తమ నటనతో ఆకట్టుకున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం అశోక చక్రవర్తి సినిమా నుంచి.
1: ఊర్మిళా, ఏమిటిది?
2: పల్లవి.
1: పల్లవా, అల్లరా?
2: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
2: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
1: ఇదిగో
2: పాడతాను, పాడి తీరుతాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు 78 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం అవార్డుల పంట కూడా పండించింది. 49వ సినీ గోయర్స్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ రచయితల కేటగిరీలో పురస్కారాలు లభించాయి. ఇక 16వ సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా శ్రీయశరణ్, ఉత్తమ సంభాషణ రచయితగా బుర్రా సాయిమాధవ్ ఎంపికయ్యారు. 7వ దక్షిణ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ క్రిటిక్ అవార్డు గెలుచుకున్నారు హీరో నందమూరి బాలకృష్ణ గారు. అఖండ భారతావనిని సాధించిన చక్రవర్తిగా, దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను ఎలుగెత్తి చాటిన ధీరుడిగా, కొడుకుగా, భర్తగా, స్త్రీజాతి ఔన్నత్యాన్ని చాటిన ఒక గొప్ప వ్యక్తి జీవితం గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రం. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మనకి కొంచెం హెల్త్ బాగాలేదంటే ఇంకా ఏం పని చేస్తాం? కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. అది మన పనే అయినా కూడా కదా. కానీ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తప్పిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మంచి మనిషి గురించిన గొప్ప సంగతులు మీతోటి షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక చెప్పా కదా మీకు,

మారణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా మంచి పని కోసం తప్పిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మంచి మనిషి గురించిన గొప్ప సంగతులు మీతో షేర్ చేసుకుంటాను అని ఆయన ఎవరో తెలుసా? చైనాకు చెందిన 48 ఏళ్ల కైలే. 7 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ వ్యాధితో పోరాడుతున్నారు. క్యూర్ లేని ఈ జబ్బు కైలేని పూర్తిగా కదలలేని మాట్లాడలేని స్థితికి తీసుకొచ్చింది. మీకు తెలుసా, మాట్లాడటానికి కూడా కంప్లీట్గా ఐ ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కైలే రోజుకు దాదాపు 12 గంటలు పనిచేస్తున్నారు. ఎందుకు చెప్తాగా, స్టే ట్యూన్ టు వివిధ భారతి 102.8 FM. మీకోసం సూపర్ ట్రాక్ తేజ్ సినిమా నుంచి, తేజ్ అలేవి సినిమా నుంచి ఈ సూపర్ ట్రాక్. ఎంజాయ్ దిస్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. చైతన్య స్ఫూర్తిలో చైనాకు చెందిన 48 ఏళ్ల కైలే గురించి మాట్లాడుకుంటున్నాం. మరి కదల్లేని మాట్లాడలేని స్థితిలో ఉన్న కైలే రోజుకు దాదాపు 12 గంటలు పనిచేయడానికి కారణమేంటో తెలుసా? తను బాధపడుతున్న మోటార్ న్యూరాన్ వ్యాధికి మెడిసిన్ తయారీ కోసం. తనలా ఎవరూ బాధపడకు

అన్న ఉద్దేశంతో. నిజంగా గ్రేట్ కదా. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఇలా ఆలోచిస్తామా చెప్పండి. దట్స్ వై హీఈస్ గ్రేట్ అండ్ మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు వినండి సౌగాడ చిన్న నాయన సినిమా నుంచి ఈ ఎనర్జెటిక్ మెలడీ డ్యూయెట్. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైనాకు చెందిన 48 కైలై ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. మరి నోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధికి అవసరమైన మెడిసిన్ తయారీలో రోజుకు 12 గంటలు కష్టపడుతున్నాడు. మరణం ఒక్కటే నన్ను ఆపగలదు, ఇంకేది

కాదంటూ పరిశోధనకు తరవంత సహకారం అందిస్తూ దాదాపు 13 కోట్ల వరకు విరాళం కూడా ఇచ్చాడట. అంతేకాదు ఈ వ్యాధి బారిన పడిన వాళ్ల కోసం 4 స్వచ్ఛంద సంస్థలు కూడా స్థాపించాడు. ఈ గొప్ప పనిలో కైలీకు సహకారం అందిస్తోంది ఆయన భార్య. ఇద్దరు కూడా ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఇక ఒక సోషల్ మీడియా ద్వారా పరిశోధనకు అవసరమైన నిధులను సేకరిస్తోంది కైలే భార్య. ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితుల్లో కూడా 10 మంది మంచి కోసం ప్రయత్నిస్తున్న కైలే మంచితనానికి, దృఢ సంకల్పానికి అందరితో పాటు మనము హ్యాట్స్ ఆఫ్ అందామా.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 నిమిషాలకు ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజురోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు.

0: ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
1: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధియా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, ఏ సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సి రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 గంటలకు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు

మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు పెట్రోకెమికల్స్ ఉత్పత్తి విక్రయం సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్ లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మీ.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎయిట్ ఫీట్ టైం. కొన్నింటికి ఆన్సర్ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే గుడ్డు ముందా కోడి ముందా, గుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇలాంటివి అనమాట. కాకపోతే ఎగ్ వెజ్ అని చెప్తారు శాస్త్రవేత్తలు. ఎందుకు అనేది కూడా చెప్పారనుకోండి, ఎగ్ తినడం ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో కూడా. మరి ఇవన్నీ మీకు చెప్తాను, వింటుంటారుగా. ఈట్ ఫిట్.

అద్భుతం కదా, అద్భుతం సినిమాలో నీ పాట ఎప్పుడు విన్నా కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు వేటూరి సుందరరామూర్తి గారు, అంతే అద్భుతంగా స్వరపరిచారు రమణి భరద్వాజ్ గారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పేదేమని చెప్పండి, మహా అద్భుతం అంతే. అందుకే ఈ పాట విన్నా అద్భుతమే. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి మనం ఎగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎగ్ని వెజ్గా ఎందుకు చెప్పారు శాస్త్రవేత్తలు అంటే, దీని పైభాగం పూర్తిగా ప్రోటీన్తో తయారై ఉంటుంది కాబట్టి. అండ్ రోజుకు ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అనే డౌట్స్ కూడా వస్తుంటాయి చాలామందికి. మరి నిపుణులు ఏమంటున్నారో మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి రోజుకి ఎన్ని ఎగ్స్ తినాలి అనే విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. రోజు మీరు తినే గుడ్ల సంఖ్య మీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ప్రతిరోజు 3 ఎక్కువ ఎగ్స్ తినాలట. ఇక ఎక్సర్సైజెస్ గట్రా చేయని వాళ్ళైతే 2 కంటే మించి తినకూడదటండో. మరి ఒకవేళ అలా తింటే ఏమవుతుంది చెప్తాగా. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట వినేశాం. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారా, మనకి ఏ సినిమాలోనైనా సరే హీరో హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే హీరో విలన్ కానివ్వండి, లేదంటే డైరెక్టర్ స్టైల్లో హీరో ఒదిగిపోయి ఆ పాత్రని నటించడం అయితే మనం చూసాం ఇంతవరకు, పోటీ అలా ఉంటుంది. కానీ ఒక హీరోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పోటీ ఉండే సినిమా మాత్రం నేనైతే ఇదే చూసాను పెద్ద సినిమాలో. నిజంగా రెహమాన్ గారికి రామ్ చరణ్ గారికి పోటీలాగే ఉంటుంది. డ్యాన్స్ సీక్వెన్స్లో అయితే మ్యూజిక్ అండ్ సినిమాల్లో సీన్స్ అవన్నీ అయితే బిజిఎం, అలా ఉంటుంది అంతే. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. ఎగ్ మన ఆహారంలో భాగంగా ఉంటే, అంటే ఎన్ని తీసుకోవాలి, ఎగ్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఎక్సర్సైజులు చేయని వాళ్ళు రోజుకు 2 కన్నా ఎక్కువ ఎగ్స్ తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉందట. యాక్చువల్గా రోజుకి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం ఉంటుందట మనకు. ఒక రోజులో 2 గుడ్లు తింటే 187 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది, కాబట్టి అంతకు మించి తినకూడదని ఆరోగ్య నిపుణుల సలహా. మరి పాటించాలిగా, ఏమంటారు?

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్నగర్లో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ,
1: ఆటని ఆడండి, నికత్ జరిన్కి ఇచ్చినట్టు, సిరాజ్ కి ఇచ్చినట్టు ఎంతో మంది పెద్ద పెద్ద ప్లేయర్లకు ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశంలో ఎవరైనా గోల్డ్ మెడల్ కొడితే 20 లక్షల రూపాయలు ఎవరు అడగకుండా ఆ ప్లేయర్కి ఏమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎంత డబ్బైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవి పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పారుపల్లిలో లక్ష్మీదేవి బోనాల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఊర్లో మాకు రోడ్లు కావాలని చెప్తే అప్పుడు 15 లక్షల రూపాయలు మన ఈ గ్రామంలో ఈ 15 లక్షల రోడ్ వర్క్స్ కావాలంటే శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు భూమి పూజ చేసినాము, అతి త్వరలోనే ఈ వర్క్స్ కూడా పూర్తిగైపోతుంది. ఆర్టీసీ బస్ కూడా మనకు సౌకర్యం అయిపోతుంది.
0: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో పట్ల ఆర్టీసీ అధికార సహకరించి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి మనం టైం ప్రకారం యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినియోగం.
0: రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు

0: కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన ఆయన, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. పార్టీ వ్యక్తులు, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ అని, దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంటులో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు బండి సంజయ్ న్యూఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎం రామచందర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఉంగరాలు, నెక్లెస్లు, పెండెంట్లతో సహా సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతును రాజుగా చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిగడ్డ గ్రామ రైతు వేదికలో విత్తన మేళాలో ఆయన మాట్లాడుతూ,
1: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రబీ సీజన్ లో రైతులు పండించినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పోయిన రబీ పంటలో కొన్నటువంటిది 236.30 సెంటర్లో కొనుగోలు చేసింది. 269,000 మెట్రిక్ టన్నుల వడ్డను 2025 పోయిన ఏడాది రబీలో మనం కొన్నాం.
0: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని అన్ని రైతు వేదికల్లో ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారి నరేందర్ తెలిపారు. మహబూబాబాద్లో విత్తన మేళాను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విత్తన స్టాల్స్ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యత, సాగు విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఈ నెల 29వ తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం విత్తన మేళాలు ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. పానగల్ రైతు వేదికలో విత్తన మేళాను ఆయన ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన విత్తన స్టాల్స్ను పరిశీలించారు. ఈ నెల 23న నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి అంజీప్రసాద్ తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల సన్నరకం వరి విత్తనాలు, నువ్వులు, పెసలు, కంది, నానో యూరియా, నానో డిఏపి లభిస్తాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీ వరకు వర్షాలు కురిస్తే వర్ష ఆధారిత పంటలు కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు సూచించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు కొనసాగవచ్చని హెచ్చరించింది.

ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరీర్లను ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్పీడీసీఎల్ఎస్ఎస్ఈ వేణుమాధవ్ తెలియజేశారు. తంగళపల్లి మండలంలో కొత్తగా నిర్మించబోయే కొత్త సబ్స్టేషన్ల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. పగలంతా ఎండలు, సాయంత్రం వర్షాలు. అఫ్కోర్స్ నిన్న కూడా భారీ వర్షం పడిందనుకోండి, మళ్ళీ ఎండలు. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా క్లైమేట్. ఎల్ నిన్ను ఎఫెక్ట్ అంటున్నారు. ఎంచక్క ఋతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురిస్తే బాగుంటుంది కదా, ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది కదా. నీళ్ళు లేకపోతే అంతా కట్కటేగా మరి. కాకపోతే ఎన్ని కష్టాలున్నా సేద తీర్చే మీ ప్రియనేస్తాం వివిధ భారతి ఉండగా ఎలా చింత. ఏమంటారు, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడతామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రైకన్ వెంటనే వాట్సాప్ 0402324 0852. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

0: Manı Cener Enceni.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి అని. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో తెలుసా? ఎందుకు పంపారు చెప్పండి. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం భక్తి పాటలు వినేది ఆమె స్వరంలోనే కదా. సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామ, శ్రీరాముడు పాటలు, అసలు ఆమె స్వరంలో పలుకునే దైవం అంటూ ఎవరైనా ఉన్నారా? సో ఆమె మీద గౌరవాన్ని అందరూ కూడా మళ్ళీ ఇంకోసారి తెలియజేసినట్టు అనిపించింది నాకైతే. మరి రైటర్స్ని పంపించిన వాళ్ళ పేర్లు చదివిస్తున్నాను. సుశీల్, స్రవంతి, పద్మావతి, శిల్పప్రసాద్, రేఖా నాయక్, పానుగడ్డ రవిగౌడ్, సంజీవ్, అప్పలరాజు, డోనల సుదర్శన్, మార్కండేయ అనిత, రమణి, సుబ్బారావు, బలరాం, భూమేశ్వర్, భూలక్ష్మి, యలగందల మార్కండేయ, బుజ్జి, కట్ల సతీష్, సుమలత, డాక్టర్ శ్రీపతి బాబు, శరత్ శర్మ, జయరాం, రాధ. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ మధుర.

షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి కదా, ఇది ఎంబె సుబ్బులక్ష్మి గారి పూర్తి పేరు అనమాట. యాక్చువల్గా 1974లో రామన్ మెగసెసే అవార్డును 1998లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నని అందుకున్న తొలి భారత సంగీత విద్వాంసురాలు సుబ్బులక్ష్మి గారు. ఇక ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు కూడా. సో ఇలాంటి వ్యక్తులను గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా గుర్తు చేసుకున్న గర్వంగా ఫీల్ అవుతాం. ఎనివేస్, మరి రైటర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను బృందావనం సినిమా నుంచి ఈ అద్భుతమైన యుగళగీతం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగేస్తున్నాను. పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్గా పేరొందిన వారి పేరు. మరోసారి వినండి కేర్ఫుల్గా క్వశ్చన్ని. పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్గా పేరొందిన వారి పేరు. ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2040-2324-0852. ఒక క్లూ ఇవ్వనా? మన భారతదేశానికి చెందిన వాళ్ళే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే, అండ్ మన భాగ్యనగరానికి చెందిన వాళ్ళే. ఇంతకంటే మంచి క్లూ అయితే ఇంకెవ్వరు ఇవ్వలేరు. సో హరియప్ గైస్. అండ్ మరి మీకు ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఒకే ఒక్కడి సినిమా నుంచి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7

0: 6 7 1 8 9 2 6 7 4. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్గా పేరొందిన వారి పేరు ఏంటి అని. చాలామంది పంపించారు ఆన్సర్, కానీ చాలా క్రియేటివిటీ చూపించారు. కొంతమంది అయితే మైకేల్ జాక్సన్ అంటున్నారు, ఇంకోటి ఏదో కొత్త వర్డ్ కనుక్కున్నారండి మన శ్రోతలు, కీటా హటోరీ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ అది కరెక్టో కదా మీరు ఆలోచించండి. కొంతమంది అయితే శివమణి అని పంపించారు, కానీ చాలా వరకు అందరూ కూడా ఆన్సర్ వెతికిపడి ట్రై చేసి ఆన్సర్ పంపించారు. మళ్ళీ వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. హరీష్ కుమార్, భిక్షపతి, నిర్మల, వైష్ణవి, హర్షిణి, జయలక్ష్మి, కీర్తి, రాజ్కుమార్, అప్పలరాజు, శ్రీనివాస్, మార్కండేయ, అనిత, ప్రేమనాథ్, కళావతి, డోర్నాల సుదర్శన్. వీరందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తోట సతీష్ కుమార్, సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన వాళ్ళు అనమాట. సో నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలోనే వేగవంతమైన పియానిస్ట్గా పేరొందారనమాట. నిజంగా ఎంత గర్వకారణం కదా. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అండ్ మన భాగ్యనగరం సికింద్రాబాద్లో వెస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తి ఒక వరల్డ్ ఫేమస్ అయ్యారంటే ఎంత గర్వించదగ్గ విషయం కదా. ఇలాంటివి మనం మాట్లాడుకుంటే ఇది స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుకెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. సో అందుకనే ఈ క్వశ్చన్ అడిగాను. చాలామంది కూడా ట్రై చేశారు, అంటే ఆన్సర్ తెలియకపోతే వెతికి మరీ పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ దొరకకపోయినా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి అది కూడా మీకు హ్యాపీనే. ఓకేనా? మరి ఇప్పుడైతే ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

భారతీయుడి సినిమా నుంచి కేజీఎస్ దాస్ గారు పాడిన హాట్ టచింగ్ మెలోడీ వినేసాం. భువనచంద్ర గారు సాహిత్యం, ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అద్భుతం. అంతే అరుదుగా వస్తుంటాయి ఇలాంటి పాటలు, అందుకే ఇలాంటి పాటలని ఎక్కువగా అప్పుడప్పుడు వింటూ ఉండాలన్నమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనకి ప్లేబ్యాక్ సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ స్క్రీన్ మీద కనిపించడం మనకు అలవాటు తెలుగు ప్రేక్షకులకి కదా. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు, రెహమాన్ గారు అందరూ కూడా ఇలా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటారు, పాటలు పాడుతూ కీరవాణి గారు కదా. అలా ఒక ప్లేబ్యాక్ సింగర్, మనకి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు. ఏంటా సినిమా? మరోసారి వినండి. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు. ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2 0402324 0852.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు, ఏంటా సినిమా అని. చాలామంది పంపించారు ఆన్సర్, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. లక్ష్మి, జయలక్ష్మి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్, దమ్మోజి వెంకటాచారి, సురేష్, సంజీవ్, దస్తగిరి, సంధ్య, పుష్పశ్రీ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశం, హేమలత, భూదన్ పుంజపల్లి నుంచి అంటే భోగ మార్కండే కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ప్రణవాలయ అనే పాట ఉంటుంది కదా, అమ్మవారి నవరాత్రులు అప్పుడు జరిగేవి. సో అక్కడ మనకి ఆ పాట పాడుతూ కనిపిస్తారు అనురాగ్ కులకర్ణి గారు. ఈసారి సినిమా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అదే అంటారు. మరి చాలామంది కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, మేము ఆన్సర్ పంపించినా కూడా మా పేరు చదవట్లేదు అని. పాట అయిపోయి మేము పేరు అనౌన్స్ చేసే లోపల మీ పేర్లు వస్తే కంపల్సరిగా చదువుతాం, ఇంకా వెతుకుతూ ఉంటాం మీరు ఎవరెవరు పంపించారా. ఎందుకంటే మీరు కష్టపడి పంపిస్తారు ఆన్సర్ వెతికి కనుక్కుని, మరి మేము చదవకపోవడం అనేది ఉండదు. మేము ఆన్సర్ అనౌన్స్ చేసే లోపల మీరు పంపిస్తే ఖచ్చితంగా చదువుతాం, కాబట్టి మీరు అలా అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు వినేద్దామా శ్యామ్ సింగరాయ్ సినిమాలోని అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటను, మరి వింటూ చూడండి.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:50 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జీ లక్ష్మి. ముందుగా ఒక చక్కటి పాట విందాం, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నీలోఫర్. ఈ పేరు వినగానే చాలామందికి నీలోఫర్ టీ గుర్తొస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న చరిత్ర, గొప్పతనం అందరికీ తెలియదు. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఆమె చేసిన సేవలు కూడా. మన భాగ్యనగరంలోనే నీలోఫర్ హాస్పిటల్ కూడా ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకీ ఎవరి నీలోఫర్? ఏమిటి ఆమె గొప్పతనం? ఎందుకు మనం మాట్లాడుకోవాలి? చెప్తాను. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీలోఫర్ ఒక టర్కిష్ రాజకుటుంబానికి చెందిన యువరాణి. మొదటి నుంచి ఆమెకు సేవాభావం ఎక్కువనే చెప్పొచ్చు. నీలోఫర్ పూర్తి పేరు నీలోఫర్ హనీమ్ సుల్తానా. 1916 సంవత్సరం జనవరి 4 టర్కీలోని ఇస్తాంబుల్లో ఒట్టోమన్ సామ్రాజ్య కుటుంబంలో జన్మించింది. మరి తన గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి వింటున్నారు. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా, టర్కీష్ శివరాణి అని, ఇస్తాంబుల్లో ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించింది అని. ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఫ్రాన్స్లోని నీస్కు రాజకుటుంబం వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సహాయం చేసేవారట. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటుంటారుగా వివిధ్ భారతి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత ఫ్రాన్స్లోని నీస్కు రాజకుటుంబం వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సహాయం చేసేవారట. మరి ఆ తర్వాత ఏమైంది? 1931 సంవత్సరంలో 15 సంవత్సరాల వయసులో నీలోఫర్ను నిజాం నవాబు 2వ కుమారుడు ముజ్జాం జాహుకిచ్చి వివాహం చేశారట. ఇక అప్పటి నుంచి ఈ టర్కిష్ యువరాణి తన అందం, స్టైల్, స్వేచ్ఛావాద స్వభావంతో అందరినీ ఆకట్టుకునేదట. మీకు తెలుసా, చీరను వెస్టర్న్ స్టైల్లో కట్టుకుని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకుందట. అండ్ హైదరాబాద్ ప్రజలు ఆత్మీయంగా ఆమెను ఏమని పిలుచుకునేవాళ్ళో తెలుసా? చెప్తాను, తెలుసుకోవాలంటే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నిజాం నవాబ్ కుమారుడితో వివాహం తర్వాత నీలోఫర్ ఇక్కడ ప్రజలతో చక్కగా కలిసిపోయింది అనమాట. చీర కట్టను కూడా వెస్ట్రన్ స్టైల్లో కట్టుకుని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, తన స్టైల్తో స్వేచ్ఛవాద భావంతో అందరినీ ఆకట్టుకునేది. అందుకే హైదరాబాద్ ప్రజలు ఆమెను ఏమని పిలుచుకునే వాళ్ళు తెలుసా? హైదరాబాద్ కోహినూర్ అని. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే అందుకు ఒక సంఘటన కారణమైందట. నీలోఫర్ సేవకురాలిలో ఒకరైన రఫత్ ఉన్నిసా బేగం సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలో చనిపోయిందట. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPEకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నీలోఫర్ సేవకురాలలో ఒకరైన రఫత్ ఉన్నిసా బేగం ప్రసవ సమయంలో చనిపోవడంతో ఆ సంఘటన నీలోఫర్ని బాగా కదిలించి వేసింది. ఆమెలో ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో ఏకంగా నీలోఫర్ హాస్పిటల్ను స్థాపించింది. అంటే 1949లో మహిళలు పిల్లల వైద్యం కోసం అప్పట్లోనే 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై ఇప్పుడు 1200కు పైగా పడకలతో హైదరాబాద్లోనే ప్రముఖ మహిళల పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదిగింది నీలోఫర్ హాస్పిటల్. మరి నీలోఫర్ గురించిన మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి హాస్పిటల్ ఎలా స్థాపించిందో, ఎలాంటి హాస్పిటల్ కూడా మనం తెలుసుకున్నాం. ఇక నీలోఫర్ కేవలం హాస్పిటల్ పేరు మాత్రమే కాదు, ఆమె సమాజ సేవ, మహిళల సాధికారత, సాంస్కృతిక మేళవింపుకు ప్రతీక. 1952లో భర్తతో విడిపోయి టర్కీలోని తన తల్లిదండ్రుల దగ్గరకు, ఆ తర్వాత ప్యారిస్ వెళ్ళి స్థిరపడ్డారు. ఇక 1989 జూన్ 12 అక్కడే మరణించిన ఆమె పేరు హైదరాబాద్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. మరి మరో పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం, వింటూ ఉండండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక సినిమాలో డైలాగ్ ఉంటుంది, దేవుడు మంచివాళ్ల చేతులనే తన చేతులుగా చేసుకుంటాడు అని. అది అక్షరాల నిజమనిపిస్తుంది నీలోఫర్ గురించి తెలుసుకున్నప్పుడు. తన స్వదేశం కాకపోయినా చెయ్యాలనుకున్న మంచిని చేసింది. భాగ్యనగర చరిత్రలో, సంస్కృతిలో ఒక అధ్యాయంగా నిలిచిపోయింది నీలోఫర్. నీలోఫర్ హాస్పిటల్లో ప్రాణం పోసుకుంటున్న ప్రతి చిన్నారి నవ్వులో, కేరింతల్లో జీవించే ఉంటుంది నీలోఫర్. మరి విజయం అనేది కెరీర్ పరంగా సాధించే సక్సెసే కాదు, మానవత్వం ఉన్న మనిషిగా కూడా అని నిరూపించింది. మరి ఇక లక్ష్మికి బాయ్ బాయ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది, ఎందుకంటే 2:57 అయింది. ఒక చక్కటి అంటే ఎనర్జెటిక్ డ్యూయెట్తో క్లోజ్ చేసేస్తాను ఇవాళ శక్తిశీలి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతల కార్యక్రమం. ముందుగా బొమ్మరిల్లు ఈ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట, భాస్కర్ భట్ల గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీత రచన, సంగీతం గోపీ సుందర్.

శ్రోతలు 103.5 MHz పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని పూర్ణిమ పాడిన పాట, చంద్రబోస్ గీతరచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మాస్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుమంగళి పాడిన పాట. సాహితీ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట మురారి. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

0: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట తులసి. ఈ చిత్రం కోసం వేణు సునీత పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట. అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట. జొన్న విత్తుల గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సితార. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట ఆరాధన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఆచార్యాత్రే గీత రచన, సంగీతం ఇళయరాజా.

తర్వాత పాట హనుమాన్. ఈ చిత్రం కోసం పాడింది, సంగీతం సమకూర్చింది గౌరహరి, గీతరచన చేసిన వారు కాసర్ల శ్యామ్.

తర్వాత పాట వాన. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కమలాకర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతటితో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: its own failings and deflect attention away from its human rights abuses. We categorically reject these fabricated claims with the contempt that they deserve. The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
1: The Tamil Nadu government has set up a helpline to assist people affected by the fire tragedy in Qatar. Chief Minister C. Joseph Vijay today announced an ex gratia of 10 lakh rupees each to the families of those who lost their lives in the incident. He said the state government is taking steps to bring back the mortal remains of the three victims in coordination with the Ministry of External Affairs and the Indian Embassy in Qatar. Prime Minister Narendra Modi has stressed on Nagrik Deva Bhava and urged officers to keep citizens at the centre of governance. Interacting with 183 officer trainees of IAS 2024 batch who have been attached as assistant secretaries in various ministries and departments in New Delhi today, Mr. Modi called upon young civil servants to lead India's journey towards Viksit Bharat at 2047. The Prime Minister also highlighted the growing role of women in nation building, noting that more than 40% of the current batch comprises women officers. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have also paid tributes to Dr. Shyama Prasad Mukherjee on his martyrdom day today. Union Home Minister Amit Shah also paid tributes to Dr. Mukherjee. He said 23rd June holds special significance for BJP workers as it marks the day Shyama Prasad Mukherjee sacrificed his life for national unity. Addressing a gathering in New Delhi during the launch of NAFED's auction portal, Mr. Shah described him as one of India's greatest leaders whose contributions helped preserve the country's unity and integrity. In Jammu and Kashmir, security forces conducted a comprehensive mock drill at the Amarnath base camp in Jammu as part of preparations for the upcoming Amarnath Yatra. During the exercise, personnel from the National Security Guard, the Special Operations Group of the Jammu and Kashmir Police and the Central Reserve Police Force jointly carried out a combing and clearing operation across the base camp premises. In FIFA World Cup, Portugal will face Uzbekistan in a Group K fixture at Houston in US, with Cristiano Ronaldo's side aiming to bounce back after being held to a draw in their opening match. The match will begin at 10:30 p.m. Indian time. And benchmark domestic equity indices declined sharply by 1.2% today, mirroring losses across global markets. Sensex closed at 76,201, while Nifty closed at 23,824. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం తెలంగాణ నేతలు అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. మొత్తం 65 పద్మ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. వీటిలో 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తెలంగాణ నుంచి 7 పద్మ పురస్కారాలు అందుకున్నారు. వారిలో దీపికారెడ్డి కళారంగం, వైద్యరంగం నుంచి డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, డాక్టర్ గూడూరు వెంకట్రావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులను కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ప్రతిపాదిత ఫేజ్ 2 ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఫేజ్ 1 విలువను అంచనా వేయడానికి రుణాలిచ్చే సంస్థలను గుర్తించడానికి, ప్రాజెక్టు స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు నేతలు అంగీకరించారు. కన్సల్టెంట్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ ఖర్చులు, నిధుల సమీకరణ పద్ధతులపై కూడా అధ్యయనం చేస్తుంది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కేంద్ర

ప్రభుత్వం సీనియర్ అధికారి, రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. కన్సల్టెంట్ నివేదికను సమీక్షించిన తర్వాతే తుది కార్యాచరణను ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కోసం తనకు 2 సార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల తాను మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో 2 రోజులు సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట ప్రతినిధిగా తెలంగాణ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. 30,000 కోట్ల రూపాయల విలువైన హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు 250 ఎకరాల భూమిని అప్పగించాలంటూ ఎల్ఎన్టీ అధికారులను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని కోరారు. మారక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నయాముక్త్ అభినా, నషాముక్త్ అభియాన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహనలో భాగంగా అందోల్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై మంత్రులు దామోదర్ రాజ నరసింహ బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. నమో జెన్జీ సదస్సులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ యువత కేవలం ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని సూచించారు. యువతను కేవలం ఉద్యోగులుగా కాక పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా నేడు యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ జాతీయవాద భావజాలంతో యువతను బీజేపీలో చేరాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మరని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి విజయవంతమైన సంక్షేమ పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈరోజు నుంచి ఈ నెల 30 వరకు నిర్వహిస్తున్న విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి వినియోగించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. హన్వాడ మండలంలోని రైతు వేదికలో విత్తన మేళాను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు ముంగిట్లో కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తోందని, ఈ నెల 30 వరకు జిల్లాలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూర్ పథకం కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1 లక్ష ఇళ్లను నిర్మించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రణాళికను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త గృహ నిర్మాణ పథకానికి పేరు పెట్టడానికి ప్రజల నుంచి బోర్డు సూచనలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ పేరును సిఫార్సు చేసిన వారికి 1 లక్ష రూపాయల బహుమతిని అందజేస్తామని వైస్ చైర్మన్ గౌతమ్ ప్రకటించారు. ఆసక్తి గలవారు అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ tghd.official తమ ఎంట్రీలను ఈ నెల 28లోగా సమర్పించవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఖండించారు. పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా విమర్శించారు. పేదలకు, జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రైతులు సన్నరకాల

0: ధాన్యం సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్లో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు లాభాలు పొందేలా రైతులు కృషి చేయాలని కోరారు. భూపాలపల్లి సమీపంలో జరిగిన టిప్పర్ ట్యాంకర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెరుకు పిప్పిని రవాణా చేసేందుకు ఉదయం కేటీజేఎం యార్డ్ నుంచి బయలుదేరిన ఈ వాహనం దురదృష్టవశాత్తు ఓఆర్ కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆసిఫ్ నగర్లోని భోజగుట్ట వద్ద శరవేగంగా జరుగుతున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఎన్నికల జాబితా తయారీ కోసమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల సవరణ తర్వాత మళ్లీ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టబోతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ 2026 నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత మరియు సస్యరక్షణ చర్యలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మూత చిరంజీవి. అనంతరం వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మూత చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు.

ఇక రేపు 24/6/2026 బుధవారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ఢిల్లీ వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో

ప్రజారంజకం, చారిత్రక నాటకం, ప్రతాపరుద్రీయం ఈ అంశంపై డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్

0: ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
5: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వాంగ్మయి, బ్యూలాగ్రేస్, వర్షిత్, నితిన్, షరీఫ్, హర్షిత్, శ్రీతం, నూతనార్య, సుకుమార్. కార్యక్రమంలో ముందుగా నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు, ఇందులోని పాత్రలు పాత్రదారులు తాతయ్య, హర్షిత్, రాము, నితిన్, చెల్లి బ్యూలాగ్రేస్, అమ్మ వాంగ్మయి, మిత్రుడు సూరి, వర్షిత్, నరేష్, షరీఫ్. వినండి నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు,

0: చా చూడు చూడని కరెంట్ ఇప్పుడే పోవన్నా, దీపం వెలిగిల్లి చెప్పనా.
1: అమ్మూ
2: ఆ చెప్పమ్మా.
1: జరగా క్యాండిల్ వెలిగించుకరా బిడ్డ.
2: ఆ తెత్తన్నమ్మా.
0: అరే రాము ఊకే ఆ ఫోన్ ఏం చూస్తావురా, పక్కన పెట్టు జరసేపు.
3: జాబ్ కోసం చూస్తానా తాత, నీకు తెలియదు కానీ.
1: క్యాండిల్ అడ పెట్టు బిడ్డ.
3: ఇంకా క్యాండిల్ కాడనే ఉన్నారా మీరు? జమానా మారింది, ఫోన్లో లైట్ వస్తుందని తెలియదా? ఉఫ్.
1: అయ్యో క్యాండిల్ ఎందుకు ఆర్పితివురా రాము?
0: జమానా మారినా జమీన్ అడే కదారా, ఫోనే కాదు బిడ్డ లోకం అంటే.
3: ఎహేపు అన్ని పాతకాలం ముచ్చట్లు.
1: అది ఇడిచిపెట్టు కానీ, ఏదో జాబ్ అంటివి కదరా, ఏంటిది అది?
3: పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ అమ్మా, ఇంటర్వ్యూ అయింది కానీ ఇంకా వారంలో చెప్తా అన్నారు.
0: మీ నాయన ఏమో దున్నురా అంటే దుబాయ్ పోయిండు, ఇప్పటివరకు దమ్మిడి తీయలేదు. మీ అవ్వ ఇక్కడ బీడీలు చేయబట్టే, నువ్వేమో పట్నం పోతా అంటాను. మీ చెల్లె పెళ్ళికి వచ్చింది, చక్క ఇక్కడనే వ్యవసాయం చేసుకో బిడ్డ.
3: నేను సావన్నదత్త కానీ మట్టిలో కాలు పెట్టే ముచ్చట్నే లేదు.
1: గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ, నీకు ఇష్టం వచ్చిందే ఎద్దుతి.
3: ఊకే ఏందే ఈ లొల్లి నాకు, నేను పోతానప్పు.
1: అయ్యో ఎటు పోతాను బిడ్డ, గీ చీకట్లా
2: అన్నా? ఈ చీకట్లెట్టే?
0: గీ రోషానికి ఏం తక్కువ లేదు, మన అయ్య లెక్కనే. రేపటి దినం ఏం తిని బతుకుతారో చూస్తా.
1: నువ్వు ఆగరా అదే మామ, తినేయాలకు బయటికి వాయ కొడుకు.
0: ఆగకపోతే ఏటన్నా పోతానన్నా, కొడుకును ఒక్క మాట అనద్దాయే. గా బువ్వ తీసుకురా పో, బుక్కడి తిందామిగా.
1: అమ్మవా ఏం ఆలోచిస్తాను.
2: ఏం లేదమ్మా, రేపటి రోజు నాకు పెళ్ళయి అన్న పట్నం పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారే?
1: నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ, మేము ఎట్లానో అట్లా బతుకుతాం కానీ మీరు మంచిగా ఉంటే చాలు. తాతకట అన్నం పెట్టుపోముందు
0: గీ చిన్నదానికి ఉన్న తెలివి వీనికి లేకపోయే, బంగారవ్వ.
2: అన్న సంగతి ఏమైందో చూద్దాం కానీ అన్నం అయితే తిందాం ముందు.
3: అరే సూరి.
4: అగో రాము, ఏంద్రో గింత నైట్ పూట మా ఇంటితో పట్టను.
3: ఇంట్లుంటే ఏదో ఒక టార్చర్ రా. అవు కానీ తిన్నావు అరాను?
4: ఎహే లేదురా, తినే టైంకే కరెంటు పోయింది. నువ్వు తిన్నావా?
3: లేదురా, మా తాత పట్నం వద్దు ఇక్కడనే వ్యవసాయం చెయ్యంటాడు, తిక్కలేసి బయటకు వచ్చిన.
4: ఎహే మనేంది వ్యవసాయం ఏందిరా?
3: అదే కదరా. అవురా నీ సంగతి ఏందిరా?
4: నేను కూడా చూస్తానురా, ఏదైనా జాబ్ రావగానే ఇక్కడ నుంచి లుడాయించడే.
3: బెస్ట్ రా. అవురా మన నరేష్ అన్న కాంటాక్ట్లు ఉన్నాడా?
4: లేడ్రా, సంవత్సరం అయింది ఆయన పోయి, పట్నంలో బాగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు.
3: మంచి సాఫ్ట్వేర్ జాబు, జీతం గట్టిగా ఉన్నట్టున్నది, అందుకే జాడలేడు పత్తలేడు.
4: అవురా పట్నం పోతే అన్నుంటాయి, ఇక్కడే ఉన్నది రా మన్ను తప్ప.
3: వీళ్ళకి ఇంత చెప్పిన అర్థం కాదులే ఆ ముచ్చట.
4: సత్యం కరెంట్ వచ్చినట్టుందిరా.
3: సరేరా పోతాగా ఇంటికి, అలాగే ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఆకలి గట్టిగానే అవుతుంది.
4: సరేరా నేను కూడా బుక్కెడు తింటా.
0: ఏడబోయి వచ్చినావు రా ఇంతసేపు?
2: అసలే మంట మీద ఉన్నాడు, ఆగు తాత.
0: ఆ మంట తీసుకుపోయి పొయ్యిలో పెట్టుపో, వంట అన్న అవుతుంది.
3: ఏందే నాకు ఈ గోస ఇంటికాడా?
2: తాత గట్లనే అంటాడు కానీ నువ్వు పోయి కాలు చెట్లు కడుక్కరా పో అన్న, అన్నం పెడతా.
1: పో బిడ్డ, ఎప్పుడు తిన్నావో ఏమో, పోయి కడుక్కొచ్చుకోపో.
3: చేతులతో తినడానికి కాళ్ళు ఎందుకే కడుక్కున్నాడు?
0: గీ మాటలకి ఏం తక్కువ లేదు.
3: మినిమం ఉంటుంది మరి, తొందర తీసుకురా అమ్ము, ఘోరంగా ఆకలి.
2: అయ్యో తెత్త నాగరాదన్నా.
1: కొడుకు ఆకలి బాగా అవుతుంది కావచ్చే, తొందర పెట్టు బిడ్డ.
2: అసలే పట్నం పోవాలి నాయ, మంచిగా తినాలి.
3: నువ్వు కూడా స్టార్ట్ చేసినావా ఇక?
2: జస్ట్ జోక్ అన్నా.
3: బాగానే జోకిన అవుతి.
0: తినేటప్పుడు అన్న ఫోన్ పక్క పెడితే ఏందిరా, ఆ పలక మీద కాదు పల్లెల మీద చూడు జరా.
2: ఏదో ఇంపార్టెంట్ కావచ్చు సూర్ని తాత, అన్నం వేసిన తిందామిగ.
3: ఏంది
2: ఇది? అన్నం, ఇది పప్పు, ఇది చారు.
3: ఏంది నాటకాలా, ప్లేట్లో మట్టి పెట్టి అన్నం పప్పు అంటాను?
1: అయ్యో గదేం పని బిడ్డ, కొడుకు ఆకలి అవుతుందంటే గట్ల మట్టి పెట్టిను, ముందు అన్నం పెట్టుపో.
2: జర ఆగమ్మా. అన్నా అందరు నీ లెక్కనే మట్టిలో కాలు పెట్టా అంటే లాస్ట్కి తినడానికి మిగిలేదు ఆ మట్టే అన్నా.
0: మంచిగా చెప్పినావు బిడ్డ, మానం వచ్చేటట్టు.
3: ఏషాల లోకం అంతా అడ్వాన్స్ అయింది, ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా ఫుడ్ వస్తుంది. మట్టి అట మట్టి
2: ఎంత.

0: అడ్వాన్స్ అయినా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టొస్తుందన్నా, కానీ పంట మాత్రం ఆఫ్లైన్లోనే కదన్నా పండించేది.
1: బంగారవ్వ, చిన్నదానివైనా చక్కటి మాట చెప్పినావు.
2: ఇగుండురా అమ్మవ్వ, నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చిన జాబ్ చేసుకొని చల్లగా బతుకు, మా రెక్కల కష్టం మాకే.
0: సారీ అన్నా, మట్టి విలువనికి తెలవాలి అని ఇలా చేసిన, నీ ఇష్టం కానీ.
3: అరే రాము.
4: హే నరేష్ అన్నా.
3: సారీ తినే టైంకి వచ్చినట్టున్నా.
4: లేదన్నా, మంచి టైంకే వచ్చినావు, దా కూసో.
3: అగో ప్లేట్లో మట్టి పెట్టలేదురా.
4: అదో పెద్ద స్టోరీ కానీ, పట్నంకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు అన్నా? ఇంతకుముందే నీ గురించే మాట్లాడుకున్నాం, నేను సూరిగాడు.
3: ఇలా సాయంత్రం వచ్చిండ్రా.
4: నరేష్ అన్న పట్నంలో మంచి జాబ్ చేస్తాండు, మా ఊళ్ళకి జర నువ్వన్నా చెప్పన్నా. పట్నం పోయి జాబ్ చేసుకుంటా అంటే మట్టి బట్టి అని ఏదో సోది చెప్తాళ్ళు.
3: మంచి మాటనే కదరా చెప్పింది.
4: అదేందన్నా?
3: నిజమేరా మరి, ఆ పట్నంలో ఏం లేదు, పైసలు పైసలు అని పొవ్వుడు కానీ వేస్ట్ అంతా.
4: అగో అంత పెద్ద మాట అన్న విందన్నా.
3: అవునరా, పట్నం అంటే జీవం లేని ప్లాస్టిక్ బతుకులు, అంతా ఆర్టిఫిషియల్ రా.
4: నువ్వేదో పట్నంలో పొడుస్తున్నావని నిన్ను చూసి నేను పట్నం పోదామని ఎగురుతున్నావు కదన్నా.
3: పొద్దుగల లేస్తే చాలు, ఉరుగుల పరుగుల బతుకులు, నిలకడ లేని మనుషులు, జీవం లేని పానాలు, జీవితం లేని జీతాలు, ఇంతేరా పట్నం అంటే.
4: అదేందన్నా, పట్నంలో మంచి ఎంజాయ్ చేస్తానమని అనుకుంటాను మేమంతా.
3: ఎంజాయ్ పాడా, మన పల్లె మట్టిలో ఉన్న చిన్న ఇస్కరేను మీద కూడా పనికిరాదు పట్నం.
5: అట్లా గడ్డి పెట్టు మామానికి. ఇన్నవారా రాము, ఆ పిల్లవాడు ఏమంటాడో.
4: ఏ నువ్వు ఆవు తాత మధ్యలా, మరి ఏం చేస్తావు అన్న?
3: ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా. మన మట్టిలో మాణిక్యాలు పెట్టుకొని గిల్ట్ నగలకు పట్నం పోడైంది.
4: ఇక్కడేముందన్న పట్టణాన్ని మించి?
3: ఇక్కడ జీవం ఉందిరా. పొద్దుగాల లేవంగానే చల్లటి గాలికి పళ్ళకు పుల్లేసి పొలంకి పోయి కనబడ్డలతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు కింద కూసొని తిన్న పచ్చడి మెతుకుల మీది బిర్యానీ కూడా వనికిరాదురా.
4: మనం ఇంత చదువు చదివి మళ్ళీ వ్యవసాయం అంటే మనతో అవుతుంది అన్న?
3: కోటి విద్యలు కూటి కొరకేరా, అలాంటి కూటి కోసం పనిచేస్తే తప్పేముంది. అయినా మన యూత్ గట్టిగా అనుకుంటే వ్యవసాయాన్ని వ్యవసాయం చేసే సత్తా ఉంది.
4: అబ్బా ఏం మాట చెప్పినావన్నా, నేను కూడా నీ బాటలనే పట్నం వద్దామనుకున్నా. కాట కలవ ముందుకే ఆగబట్టింది మా చెల్లె. మంచి టైంకి వచ్చి మట్టి విలువ చెప్పి దారి చూపెట్టినావన్నా. తాత ఈ ఏడు ఏం పంటేద్దాం?
5: షబ్బాష్రా మనవాడా, మొనగాని మాట చెప్పినావు.
4: నేను కూడా ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈ మట్టిల్నే కలుస్తా.
0: అది మా అన్న అంటే.
2: సంతోషం బిడ్డ, అన్నం తినేగా.
3: లాస్ట్కి ఒక మాట చెప్పాలారా, జీవితం నుండి వి తీసేస్తే మిగిలేది జీతం రా. ఆ వి ఏందో తెలుసా? విలేజ్ రా. మన పల్లె అంటే మట్టి కాదురా, మన జీవితం.
2: మట్టిలో తన శ్రమని పెట్టుబడిగా పెట్టి మనకి అన్నం పెట్టే రైతే మట్టిలో కలిసిపోతే మనకి చివరికి తినడానికి మిగిలేది ఆ మట్టే. విన్నారుగా, నేటికి దాదాపు 50% భారత జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. అలాంటి వ్యవసాయ రంగంపై నేటి యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అంటే వేగం మత్తెక్కిస్తుంది కానీ ప్రాణాలను హరిస్తుంది అంటూ యువత వేగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, తద్వారా జరిగే పరిణామాల గురించి శ్రోతలకు వివరించడానికి వస్తున్నాడు సుకుమార్.
6: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జస్ట్ ఫర్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్, ఎక్స్పెషల్లీ మన యూత్ కోసం. సో మనం వచ్చేసి టాపిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. స్టార్టింగ్ అయితే టాపిక్ నేమ్ వినగానే అబ్బా వీడు ఓల్డ్ యాటిట్యూడ్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిండ్రా అని అనుకోకండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద యూత్, ఐఎమ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ద యూత్. కమింగ్ టు ద టాపిక్, అసలు బైక్ రైడ్ ఎందుకు, అసలు ఎందుకు ఆ థ్రిల్, ఎందుకు ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ కోసం మనం ఏమేం చేస్తాం, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే స్కూల్ నుంచి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇట్లా అయిపోగానే మనకు కొత్తగా రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒంట్లో రక్తం ఉరకలిస్తూ ఉంటుంది, మన స్పీడ్ని మనం కూడా ఆపలేము. అప్పుడు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషనే ఈ బైక్. పేరెంట్స్ పైన ప్రెషర్ పెడతాం మనకి బైక్ కావాలి అని. ఆ బైక్ మన చేతికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్. మనకి ఎలా ఉన్నా మన పేరెంట్స్కి మాత్రం మన ఇంట్లో నుండి బైక్ తీసిన క్షణం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్షణం వరకు ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతారు, దేవుడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలి.

అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతూ పోతుంది, దానితో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో మనం రీసెంట్ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే ఒక రోజుకి సగటున మన భారతదేశంలో 474 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఇలా చూసుకుంటే ఒక ఇయర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ అందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది మన యూతే. కేవలం మన ఇండియాలోనే ఇలా ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెన్ని యాక్సిడెంట్ అవుతున్నాయో మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అసలు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? మన యూత్కి ఈ టాపిక్కి సంబంధం ఏంటంటే ముఖ్యంగా 2 reasons ఉన్నాయి. ఒకటి అడ్రినలిన్ రష్, ఇంకోటి డోపమైన్ ఎఫెక్ట్. మనం ఏ పని చేయాలన్నా మనలో ఉన్న హార్మోన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ టాపిక్ని మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందిలే ఇంత చిన్నదానికి అనే ఒక యాటిట్యూడ్, ఉరకలేసే ఉత్సాహం. నెక్స్ట్ అలా ఆలోచించడం వల్లనే లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రైడ్కి వెళ్తాం. ట్రిపుల్ రైడ్ అయినా కేసయ్యం, 18+ వచ్చినా లైసెన్స్ తీసుకోకుండా ట్రిపుల్ రైడింగ్లు అంటూ ఏజ్ రాకుండా తిరుగుతాం. సో ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ఇండియా ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే యూత్లో బ్లడ్ సలసలాడుతూ ఉంటుంది. సో మొత్తం ఉడుకు రక్తం కదా మన యూత్ మొత్తం. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పిన కొటేషన్ కూడా గుర్తొస్తుంది 10th class, అరే మనం యూత్ రా పంచ్ గట్టిగా ఇస్తే దెబ్బకి వాల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయ్యేది అవ్వని తర్వాత వచ్చేట, కానీ ఆ యాక్షన్ అటెంప్ట్ చేసే గట్స్ నీలో ఉండాలి రా అని అంటాడు. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చాలా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళ స్టంట్స్ అటెంప్ట్ చేస్తారు. అవి వాళ్ళు ఏం టైంపాస్ చేయరు, వాళ్ళకి ఏమి ఒట్టిగా రాదు, అది విచ్ విల్ బీ ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ. ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారు, అవి చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. అవి మన యూత్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది మన యూత్కి ఒక ప్యాషన్ లాగా కన్వే అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టంట్ చేసిండు కదా మనం కూడా చేద్దాం, అతను వీలి కొట్టిండు కదా మనం కూడా వీలి కొడతాం. అసలు వీలి అంటే ఏం లేదు, బైక్ ఫ్రంట్ టైర్ లేపి ఇట్లా నడపను. సో అదనమాట. సో వాళ్ళ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దాని యూస్ ఇంకా 10 ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా అది చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బిహైండ్ దిస్, దట్ ఈస్ డోపమైన్ ఎఫెక్ట్. ఏదైనా మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ మనకు హ్యాపీనెస్ ఇస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. 2 types ఉంటాయి ఇందులో కూడా, ఒకటి హ్యాపీ ఇంకోటి నాన్ ప్రొడక్టివ్. ఈ హ్యాపీ అంటే మనకి ఎవరన్నా నార్మల్గా జోక్ వేసినప్పుడు నవ్వొస్తే అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది. ఇంకోటి సెకండ్ టైప్ ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ డోపమైన్. సో ఇది మనం అటెంప్ట్ అంటే సెల్ఫ్ యాక్టివిటీ, మనం అటెంప్ట్ చేసినప్పుడు మనం సెల్ఫ్ అవేర్గా ఓకే ఈ పర్టికులర్ స్టంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇది చేద్దాం అనేది. సో ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కిందికి వస్తుంది. మనకు బైక్ స్టంట్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డోపమైన్. ఇట్ విల్ గివ్ టెంపరీ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కాబట్టి. సో ఇది ఒకటే కాదు, మన ఇండియాలోనే కాదు త్రూఅవుట్ ది వరల్డ్ అన్అఫీషియల్గా స్టంట్ యాక్టివిటీస్ ఇంకోటి స్పీడ్ రేసెస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పార్టిసిపేట్ చేస్తారు, విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐఎమ్ సేయింగ్ ఇన్ హోల్డ్ వరల్డ్. దానివల్ల వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నా కదా ఇదంతా డోపమైన్ ఎఫెక్టే, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మన యూత్ ఎక్స్పెషల్లీ ఏజ్ ఫ్రమ్ 16 to 24 ఏజ్ అయితే ఉందో చాలా క్రూషియల్. ఎవరైనా మంచి చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పడం ఏంది అనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాక్షన్ ఇది చెయ్యొద్దురా అంటే అది మంచిది కాకపోయినా ఈగోకపోయినా అదే చేస్తాం, అలాంటిది ఏజ్. సో ఈ థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్కి మెయిన్గా ఇదే రీజన్. చెప్తున్నా కదా యూ విల్ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇస్ అండ్ యూ విల్ గెయిన్ ఓన్లీ 1 హియర్, దట్ ఈస్ ఓన్లీ యువర్ టెంపరీ డోపమైన్. ఇదేం చిన్న విషయం కాదు, ఇక్కడ నేను వచ్చి ఒక 10 మాట్లాడడానికి పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో ఆర్సీ, నో పొల్యూషన్, నో నథింగ్. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసులకు దొరికితే ఎట్లుంటుంది ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది కదా. బట్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ రీసెంట్లీ ఇన్ ద డిసెంబర్. సో ఆ బైక్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్లో అటెండ్ అయ్యి పాద చలాన్స్ అన్నీ చేసి ఇంకా వాళ్ళతో తిట్లవాడు అవన్నీ అయిపోయేసరికి 15,000 ఖర్చు అయిపోయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. అప్పటి నుంచి నో ట్రిపుల్ అడిగేవాడు. మీకు అనిపించచ్చు ఒక్క స్టంట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఒక్క మాట ఉంది చూసేలా, ఆ ఒక్క మాట అనుకొని వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు మిగిలిచ్చేది ఏంటంటే మీ పేరెంట్స్ ఫేసెస్లో శాడ్నెస్ అండ్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం, ప్రికాషనరీ మెజర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ రష్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు దాని వల్ల జరిగే లాభాల కంటే లాసెస్ని ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది ఎక్కడ దాకా పోతుంది, వాట్ ఇఫ్ ఐ లూస్ ఇన్ ద మిడిల్ అనుకొని ఊహించుకుంటే మళ్ళీ కళ్ళలో కూడా ఆ యాక్టివిటీ చేయాలనిపించదు. ఇంకొక రెమెడీ ఏంటంటే యోగా.

0: చెప్తున్నా కదా, యూ విల్ రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యోగా. ఇంకా ట్రాఫిక్లో ఫాలో అవ్వాల్సినవి, గో విత్ ఏ లిమిటెడ్ స్పీడ్ అండ్ వియర్ హెల్మెట్. దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్, మనకు రోజు చెప్పేవి, బట్ స్మాల్ ఇష్యూస్ విల్ షో బిగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎట్ లాస్ట్ కంక్లూజన్ మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా ఇంకోసారి బైక్ తీయాలి, స్టంట్ కొట్టాలి, లేకపోతే ఏమైనా థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్ లైక్ బైక్ స్టంట్స్ ఇవన్నీ పర్ఫామ్ చెయ్యాలి అనిపించినప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, ఆ యాక్టివిటీ మొత్తం చెయ్యాలన్న ఆలోచన అక్కడికే ఆగిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా మెడిటేషన్ చేసుకోండి, పేషెంట్ తెచ్చుకోండి. మన యూత్లో పేషెంట్స్ చాలా తక్కువ, సో పేషెంట్ తెచ్చుకోండి. ఈ ఏజ్లో తొందర అస్సలు పనికిరాదు, చేసే చిన్న చిన్న మిస్టేక్సే కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇంటూ నెక్స్ట్ పాయింట్. అక్కడ దాకా మన లైఫ్ ఆగిపోవచ్చు ఆగకపోవచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ మిస్టేక్. అది ఎక్కడ దాకా పోయి ఆగేది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, యువత ఏ ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.
2: ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డెసిజన్ మేకింగ్. అసలు డెసిజన్ అంటే ఏంటి? దీనికి ఎన్నో అకాడమిక్ డెఫినేషన్స్తో పాటు సైంటిఫిక్ స్పెక్యులేషన్స్ ఉన్నా కానీ జనరల్గా డెసిజన్ అంటే ఒక ఐడియా, అది ఒకవేళ యాక్షన్లో పెట్టినట్టయితే దాన్ని మనం డెసిజన్ అని కన్సిడర్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి మన మైండ్లో ఎన్నో లక్షలాది కొద్ది డెసిజన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఒక డెసిజన్ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ డెసిజన్ అనే పదం లోతుల్లోకి వెళ్తే అది ఒక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటో అందరికీ అర్థమవుతుంది. ఈ డెసిజన్ మేకింగ్లో ఫ్రీ విల్ అంటే స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అందరికీ ఉన్నా, మనం ఫ్రీ విల్ అనే పదం ఓన్లీ కొద్ది విషయాలలోనే మనం అప్లై చేస్తూ ఉంటున్నాం. కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్రీ విల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, కెరియర్ అడాప్షన్. కెరియర్ అడాప్షన్ అనేది చాలామంది లైఫ్స్లో ఒక క్రూషియల్ ఈవెంట్. ఈ ఒక్క డెసిజన్ కొంతమంది లైఫ్లో కలర్ఫుల్ ఈవెంట్ మరియు ఒక ట్రాజెడీ. ఎందుకంటే రానున్న 20 సంవత్సరాల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క డెసిజన్. ఈ డెసిజన్ తీసుకునే ముందు మనం ఎంతోమంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఆచితూచి ఒక కెరియర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సివిల్ సర్వెంట్ కావాలి అని నేను అనుకుంటే ద ఫస్ట్ థింగ్ చేసేది ఆ ప్రాసెస్ సెలెక్షన్లో ప్రీవియస్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్, ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించి నేను ముందుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటే ఐ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ ఇట్. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ రిజల్ట్. ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫీల్డ్లో ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవం అయినవి మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనకి యూజ్ అవుతాయని. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఒక హోప్తోని ఆ కెరీర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్తో పాటు ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఏం అవ్వాలనుకున్నామో, ఏం చేసామో అదే మనని ముందు నిలబడుతూ ఉంటుంది. ఇది ఒక బ్రేకర్ పాయింట్, ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, కానీ రాకపోతే విల్ బి ఫీలింగ్ డిప్రెస్డ్, ఇంకా మోటివేషన్ గురించి మనం వెతుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈజ్ సో న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్, బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ కావచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం రిజల్ట్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ మనకి డెవలప్ అయితే విల్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్.
1: విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము. కార్యక్రమంలో చివరగా, మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తి మరియు సమాజం బాధ్యత అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నాము. ఈ చర్చలో పాల్గొంటున్న విద్యార్థులు బ్యూలాగ్రేస్, వాంగ్మయి, శ్రీతం, సుకుమార్, అనుసంధానకర్త వర్షిత్.
3: ఈరోజు మన చర్చా అంశం, మందు మరియు మాదక ద్రవ్యాలు వ్యసనాన్ని తగ్గించడంలో ఎక్కువ బాధ్యత ఎవరిది, వ్యక్తిదా లేదా సమాజందా? రవి వ్యక్తిగత బాధ్యతను బలంగా విశ్వసించే వ్యక్తి. అనన్య రవికి మద్దతు ఇచ్చే వ్యక్తి.

0: విక్రమ్ సమాజం పాత్ర ప్రాముఖ్యమని వాదించే వ్యక్తి. ప్రియ సమాజం సహాయం అవసరమని నమ్మే వ్యక్తి. ముందుగా వ్యక్తిగత బాధ్యతను మద్దతు ఇచ్చే పక్షంలో మాట్లాడుకుందాం. రవి మీరు మొదలు పెట్టండి.
1: అందరికీ నమస్కారం. మందు మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ బలవంతంగా మందు లేదా మాదక ద్రవ్యాలు తాగించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి లేదా బాధల నుంచి తప్పించుకునేందుకు మందు లేదా మాదక ద్రవ్యాలను సేవిస్తారు. కానీ సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటిని ఎదుర్కోవడం మనకు చాలా ముఖ్యం. కనుక ఈ వ్యసనం నుంచి బయటపడ

0: అంటే చాలా మందికి జీవన పరిస్థితులే వ్యసనాలకే కారణమవుతున్నాయి. పేదరికం, ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల ఈ వ్యసనాలకి దగ్గరవుతున్నారు. మందు తాగితే కొంతకాలానికి బాగానే అనిపిస్తుంది అని భావించి మొదలు పెడుతున్నారు. సమాజం ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తే వ్యసనాలకు చాలామంది దూరం అవుతారు.
1: మీరు చెప్పేది నిజమే ప్రియా, కానీ పరిస్థితులు ఎంత కష్టమైనా మార్పు వ్యక్తి నుండే మొదలవ్వాలి. వ్యక్తి తనకు ఏది మంచిది ఏది చెడు అన్న అవగాహన కలిగి ఉండాలి. ఎంతోమంది తమ ఆత్మశక్తితోనే మారిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తన ప్రయత్నం తను చేయగలగాలి.
2: అనన్య, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పింది ఆత్మశక్తి ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సహాయ వాతావరణం అందుబాటులో ఉండదు. కొంతమందికి కుటుంబం మద్దతు ఇవ్వదు, చాలామందికి సరైన కౌన్సిలింగ్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం వారికి అవసరమైన వాతావరణం కల్పిస్తే వ్యక్తుల మార్పు సులభంగా జరుగుతుంది.
3: ఇంతవరకు రెండు వైపుల మంచి వాదనలు వచ్చాయి. రెండో రౌండ్ ప్రారంభిద్దాం. ఇప్పుడు రవి, మీరు మీ పక్షాన్ని మరింత బలంగా వివరించండి.
4: మనకిప్పుడు సమాచారం పుష్కలంగా అందుబాటులో ఉంది. ఎవరికైనా తాము దారి తప్పిందనిపిస్తే, తాము తీసుకున్న తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు చేసే పనే అది వారి బాధ్యత. రోజు అనేక మంది ఆత్మశక్తితోనే మందు మరియు మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడుతున్నారు. అంటే మార్పు మన చేతిలోనే ఉంది.
0: అయితే కొంతమంది ఎప్పటి నుండో ఈ మానక ద్రవ్యాలకి ముడిపడి ఉంటారు. తను చెడిన కోతి వనమంతా చెడిచినట్లు వాళ్ళ సహచరులు ఒత్తిడిచే లేదా సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ మందుపై ఆకర్షణ చూపిస్తున్నారు. సమాజం ఈ అంశాలను తొలగించి మంచి మార్గాలు చూపితే వ్యసనం తక్కువవుతుంది.
1: నిజమే ప్రియా, కానీ వ్యసనం అనేది వ్యక్తిగత నిర్ణయాల పర్యవసానమే. చిన్నప్పటి నుంచి పిల్లలకు సరైన అవగాహన ఉంటే వారు పెద్దయ్యాక మంచి తీర్మానాలు తీసుకుంటారు. సమాజం ఎంత సహాయం చేసినా చివరకు మనం స్వంతంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. పూర్వం సామెత ఉన్నట్టు గుర్రాన్ని మనం నీటి వరకే తీసుకెళ్లగలం, కానీ నీళ్లు తాగిపించలేము. అలాగే సమాజం ఎన్ని సౌకర్యాలు అందించినా కూడా మార్పు అనేది వ్యక్తిగతంగా మొదలవుతేనే మార్పు కనిపిస్తుంది.
2: అవగాహన ఇవ్వడంలో సమాజం పాత్ర చాలా ముఖ్యం. పిల్లలకు చిన్న వయసు నుండే మందు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల గురించి సరైన అవగాహన ఇవ్వాలి. సమాజం ఎప్పుడు మంచి మార్గదర్శకత్వం కల్పిస్తేనే వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక అనుకూల వాతావరణం ఉంటే మాత్రమే వారు మందు మరియు మాదక ద్రవ్యాల నుంచి బయటపడగలరు.
3: అనన్య, మీ ఉదాహరణ వల్ల ఇటు రెండింటికి లాభం కలుగుతుంది, ఇటు వ్యక్తికి మరియు సమాజానికి. ఇప్పుడు మన చివరి రౌండ్ ప్రారంభిద్దాం. సమాజం మరియు వ్యక్తి పాత్రల ప్రాముఖ్యతపై మీ తుది వాదనలు వివరించండి.
4: అవును, సమాజం సహాయం అవసరమే, కానీ మొదట అడుగు వ్యక్తి తీసుకోవాలి. వారు నిజంగా మారాలని నిశ్చయించుకోకపోతే ఎంత సహాయం చేసినా కూడా ఫలితం రాదు. మార్పు మనలోనే ఉందని వాళ్ళు గ్రహించగలగాలి.
0: సరే, కానీ ముందుగా సమాజం సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒక మంచి రీహాబిలిటేషన్ సిస్టమ్, అవగాహన కార్యక్రమాలు మరియు సహ వాతావరణం ఉంటే వ్యసనాలు సేవించడం పూర్తిగా తగ్గుతాయి. మన యువతకి ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా చూపుచు మనం ఇలాంటి వ్యసనాలకి గురైన మారిన వ్యక్తులను కూడా సన్మానించడం ద్వారా మన యువత ఎంతో వాళ్ళ ద్వారా ఆదర్శన పొందుతుంది.
1: వ్యక్తిగత నిర్ణయాలు ముఖ్యమైనవే. మనం తప్పు చేశామని తెలుసుకున్నప్పుడే మన ఆత్మ కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్పగలం. అలాగే వ్యసనాల నుండి బయటపడాలంటే సమాజం బాధ్యతనా వ్యక్తిగత బాధ్యతనా అనేది కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితే. ఏది ఏమైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ఈ వ్యసనాల నుండి బయటపడాలంటే సమాజం మరియు వ్యక్తిత్వం రెండు ముఖ్యమే. రెండు కలిసినప్పుడే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. వ్యక్తిని సమాజాన్ని వేరువేరుగా చూడలేము, వ్యక్తుల సమూహమే సమాజం. కాబట్టి ఇది నీ నా మన బాధ్యత. విన్నారుగా మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో వ్యక్తి మరియు సమాజం బాధ్యతని. వినడమే కాదు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత తమ వంతు బాధ్యతను పోషించాలి. తద్వారా పటిష్ట దేశ నిర్మాణానికి సారథ్యం వహించాలి. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
5: ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
7: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్.

0: కూడా వచ్చేసినట్టే.
1: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్లో సీనియర్ లెక్చరర్లు లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ 16, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ 2, ఉర్దూ మీడియం లెక్చరర్ 4, ఇంగ్లీష్ లెక్చరర్ 3, తెలుగు లెక్చరర్ 8, ఉర్దూ లెక్చరర్ 1, మ్యాథ్స్ లెక్చరర్ 3, సైన్స్ లెక్చరర్ 3, సోషల్ స్టడీస్ లెక్చరర్ 3, సైకాలజీ లెక్చరర్ 3, ఈ విధంగా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 86 ఖాళీలు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఎంఈడీ పూర్తి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరిగా ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 419 స్టాఫ్ నర్సు ఖాళీలను, 24 ఫార్మసిస్టు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్సు ఉద్యోగానికి అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీఎన్ఎంసీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగానికి అభ్యర్థులు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్క్

0: సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 289 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, 675 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, 129 డొమెస్టిక్ సైన్స్ టీచర్, 163 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, 450 ప్రైమరీ స్పెషల్ ఎడ్యుకేటర్, గ్రేడ్ ఏ ఐటీ అసిస్టెంట్ 125, ఇంకా పలు ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ విధంగా వివిధ విభాగాల్లో 1979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ధి సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర

0: పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకిమ్చంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: अलनीनो के कारण कमजोर मानसून रहने की जो संभावित स्थितियां हैं और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है.
0: विदेशांग मंत्री डॉक्टर एस जयशंकर ईरोजु मंगोलिया विदेशांग मंत्री बैट्स सेट्सेक, పరిశ్రమలు గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను

0: స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
1: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత మరియు సస్యరక్షణ చర్యలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోతే చిరంజీవి. అనంతరం వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోతే చిరంజీవి. ముందుగా వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత మరియు సస్యరక్షణ చర్యలు, ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన

0: శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకన్న గారితో పరిచయకర్త మోతి చిరంజీవి.
1: వర్షాకాలంలో పత్తి పంట భారతదేశంలో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటల్లో ఒకటి. వర్షాకాలంలో పత్తి సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. సరైన నేల, నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువుల నిర్వహణ మరియు చీడపీడల నియంత్రణ ద్వారా అధిక దిగుబడులు రైతులు సాధిస్తూ ఉన్నారు. పత్తి పంట సాగుకు ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మరి విత్తే సమయం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, మరి వర్షాలు మనకి కొంత ఆలస్యమైనటువంటి విషయం మనకు తెలిసిందే, మరి ఆలస్యం అయినప్పటికీ పత్తి విత్తనాలను ఎప్పుడు విత్తుకోవాలి, ముఖ్యంగా ఈ కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, పత్తి పంట పైన చీడపీడలు అనేటువంటివి ఏ విధమైనటువంటి వస్తాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పత్తి పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర అంశాలను గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పత్తి పంటలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వి వెంకన్న గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు వారు పత్తి పంటలో నాణ్యమైనటువంటి విత్తనాల ఎంపిక మరియు యాజమాన్య పద్ధతుల గురించి వారు విపులంగా వివరిస్తారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే
1: సార్. చెప్పండి, పత్తి పంట సాగు విషయానికి వస్తే పత్తి పంటను ఏ కాలంలో ప్రధానంగా సాగు చేయడం అనేటువంటి జరుగుతుందంటారు?
2: మనకు పత్తి పంటను వచ్చేసి ప్రస్తుతం ఉన్న వర్షాకాలం మొదలవుతా ఉంది, అంటే మొదలైంది కొంత, మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆరిద్ర కార్తీ కూడా ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు ఎవరైతే వర్షా సూచన ఉందో రైతులు పొడి దుక్కులలో కూడా వేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఆల్రెడీ రైతులు పొడి దుక్కులు వేసుకుని చాలా రోజులు చూసి మనకి ఏంటంటే బిందులతోటి నీళ్లు పోస్తా ఉన్నారు, అలా తొందర పడకుండా, ఎందుకంటే మనకు చివరి తేదీ వచ్చేసి 20 జూలై వరకు ఉంది, మనకు తొందర పడకుండా మనకు పదను అంటే పొలంలో సరైన పదను రావాలి, పొలంలో ఉన్న చేనులో ఉన్న వేడి బయటకు వెళ్ళిపోవాలి, ఆ అగడంతా బయటకు వెళ్తే గానీ మనకు మొలక మంచిగా విత్తుకుని మంచి మొలక ఎత్తే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు పొడి దుక్కులు వేస్తారో అప్పుడు మొలక శాతం తగ్గిపోయి మొక్కల సాంద్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సాంద్రత తగ్గడం వల్ల ఏంటంటే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తొందరపడకుండా 20 వరకు కూడా మనం విత్తుకోవచ్చు. 20 వరకు విత్తుకుంటే మనకు దిగుబడులు ఎలాంటి వ్యత్యాసం లేకుండా దిగుబడి వస్తున్నాయి. అదేవిధంగా అది కనుక 20 తర్వాత చేస్తే కొద్దిగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే రైతులు తొందరపడకుండా కనీసం 60-80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకుంటే మనకు మంచి మొక్కల సాంద్రత మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు మనకు వర్షాలు అనేటువంటివి ఆలస్యం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ఎప్పటి వరకు విత్తుకోవాలి, ఎలా విత్తుకోవాలి, ఎలా విత్తుకొని ఉన్నట్లయితే వారికి అధిక దిగుబడి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందంట?
2: రైతులు ఎక్కడైతే ఇప్పుడు ఇంకా మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది, ఇంకో వారం 10 రోజుల్లో వర్షం పడుతుంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా అచ్చులు దోలుకోవడం, ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో అక్కడ బోధిసాల పద్ధతి గాని ఎత్తుమళ్ల పద్ధతి గాని, అదేవిధంగా ఎక్కడైతే మనకు నల్లరేగడి ఉన్న దగ్గర కొద్దిగా 4 అడుగుల వరుసల కోసం మధ్యన 4 అడుగుల దూరం మొక్కకు మొక్కకు మధ్యన సుమారు 1.5 అడుగున్నర దూరం పెట్టుకుంటే గనక మనకు మంచిగా విత్తుకోవచ్చు. అదేవిధంగా మధ్యస్థ నీళ్ళు గానీ అదేవిధంగా తేలికపాటి నీళ్ళలో అయితే మనకు అధిక సాంద్రత పద్ధతిలో గనక విత్తుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం అధిక సాంద్రత పద్ధతిలో పోతామో అక్కడ ఏంటంటే మనకు విత్తన మోతాదు మనకు రెట్టింపు అవుతుంది, రెట్టింపు కాదు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే 1-2 ప్యాకెట్లు పెట్టుకుంటున్నామో అక్కడ 6 ప్యాకెట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతి ఏదైతే తేలికపాటి నీళ్ళలో అధిక సాంద్రత పద్ధతిలో అంటే HDPS కాటన్ పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో గనక వేసుకుంటే రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తొందరపడకుండా మనకింకా పత్తికి ఇంకా అవకాశమే మించిపోలేదు, 20 వరకు వేసుకోవచ్చు మనం, అంటే సుమారుగా ఇంకా 4 రోజులు మనకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు తొందరపడకుండా కొద్దిగా పొడి దుక్కులు కొని వచ్చిన తర్వాత కనుక మనకు బిట్ట పరిస్థితి ఏర్పడితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కావున రైతులు తొందరపడకుండా 1 జూలై 20 వరకు అంటే ఇంకో 10 రోజులు ఆగితే కనుక మనకు మంచిగా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తొందరపడకుండా చూసే ధోరణితోటి విత్తుకోవాలని చెప్పి కోరుతాం.
1: మరి ఈ విత్తుకునే విధానంలో పాత పద్ధతిలోనైతే అచ్చు పద్ధతి ఎక్కువగా వాడేవారు, మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక వంగడాలు అనేటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి, మరి ఇప్పుడు ఎటువంటి పద్ధతిని వాడితే పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు?
2: ఇంతకు ముందు పద్ధతిలో మనకు సుమారుగా 5,000 పుక్కలు వచ్చేటివి ఒక ఎకరానికి. ఇప్పుడు ఏంటంటే మనకు సాలు పద్ధతిలో కనుక పెంచుకుంటే మనకు పంటను మనం తొందరగా తీసేసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ చివరి వారం గానీ డిసెంబర్ 10 వరకు కూడా మొక్కలను మనకు ఏంటంటే పంటను తీసేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతిలో ఎక్కడైతే తేలికపాటి నీళ్ళు మధ్యస్థ నీళ్ళు ఉన్న దగ్గర మొక్కల సాంద్రత 25,000 నుంచి 30,000 మొక్కలు వచ్చే విధంగా వేసుకుని రైతులు అధిక దిగుబడులు పొందొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొక్కలను మనం తగ్గిస్తా ఉన్నాం, ఎత్తు తగ్గించడంతో పాటు ఇక్కడైతే మనకు గూరు పెరగడము, అదేవిధంగా తొందరగా పూతకు కాతకు వచ్చే తొందరగా గూడకు వచ్చే రకాలను మనం ఎంచుకొని అధిక సాంద్రత పద్ధతిలో పోతే గనక నవంబర్ డిసెంబర్ లో మనం పంటను తీసుకోవచ్చు. రైతులు ఆశించిన స్థాయిలో సుమారు 10-12 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి. కాబట్టి రైతులు ఈ పద్ధతిలో వేసుకుని

0: నవంబర్ చివరి వారం గానీ డిసెంబర్ 15 వరకు గానీ మనం మొక్కను ఈ పంటను తీసివేసి తర్వాత ఏవైతే స్వల్పకాలిక పంటలైన అపరాలు గానీ అదేవిధంగా మొక్కలు గానీ పొద్దుతిరుగుడు గానీ నువ్వులు గానీ ఇది వేసుకుని రైతులు అధిక సందర్భంలో పోవడం, ఎట్టి పరిస్థితుల్లో పంటను డిసెంబర్ తర్వాత కొనసాగించకుండా ఉండాలి. ఎందుకంటే మనకు ఇక్బోల్వాము ఎక్కువగా వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు వచ్చేసి పంట నష్టపరుస్తుంది. రైతులు ఏంటంటే మనకు పత్తి ఏంటంటే ఇది కంటిన్యూస్ గా ఇది బహువార్షిక పంట అన్నట్టు, నీళ్లు కడతా ఉంటే పూత వస్తుంది కాత వస్తుంది, కానీ చలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే నవంబర్ లో గనక చూస్తే మనం ఒక్కొక్క కాయలో చూస్తే లోపల ఒక్కొక్క కాయకి 2 నుంచి 3 మనకు పిల్ల పురుగులు ఉండే అవకాశం, గులాబీ రంగు పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ తర్వాత పొడిగించకూడదు. పొడిగిస్తే గనక మీకు నీళ్లు పెట్టి పొడిగిస్తే మొత్తం పత్తి గుడ్డి పత్తి వస్తుంది, నాణ్యత లేని పత్తి వస్తుంది, మార్కెట్ లో ధర పలకదు, రైతుకు నష్టం, ఎరువులు నష్టం, నీటి నష్టం, కష్టం చేసే పని కూడా వృధా అవుతుంది. కాబట్టి రైతులు డిసెంబర్ లో తీసివేసి ఏదైనా స్వల్పకాలిక మినుములు గానీ పెసర్లు గానీ కందులు గానీ వేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు అధిక సాంద్రత పత్తి విత్తనాలు పత్తి పంట సాగు వల్ల అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ముఖ్యంగా రైతులు ఈ పత్తి విత్తనాలను విత్తడానికి అనుకూలమైనటువంటి నేలలు ఏ విధమైనటువంటివి, మరి ఏ నేలల్లో ఈ పత్తి విత్తనాలు విత్తే అధిక దిగుబడి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అంటారు?
0: మనకు నల్లరేగడి నేలలే పత్తికి అనుకూలం, అందుకే వాటిని మొదటి నుంచే వాటికి పేరు బ్లాక్ కాటన్ సాయిల్స్. ఎందుకంటే నల్లరేగడి నేలలు మనకు చాలా అనుకూలం. కానీ రైతులకు ఎక్కడైతే మనకు తేలికపాటి నేలలు, ఎందుకంటే పత్తి అనేది మనకు ప్రధానమైన పంట, ఇది రతో రెండవ అతి ప్రధానమైన పంట, మనకు వరి తర్వాత రెండవ పంటగా అంటే సుమారు 47-48 లక్షల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు నల్లరేగడి నేలలు, వాళ్ళకు ఉన్న నేలలు అయితే నల్లరేగడి నేలలు, లేకుంటే తేలికపాటి నేలలు గాని మధ్యస్థ నేలలు గాని చిలక నేలలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాంటప్పుడు తప్పకుండా మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకుంటే రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి విత్తనాలు విత్తిన తర్వాత అవి ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుందంటారు? మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ పత్తి పంట సాగు అనేటువంటిది ఎన్ని రోజుల పంటను తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందంటారు?
0: రైతులు ఏంటంటే మనకు మొలకెత్తిన దగ్గర నుంచి చూసుకుంటే 50-55-60 రోజులకు పంట తీసుకునే రకాలు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు 5.5 నెలల్లో మనకు పంట కోతకు వచ్చేస్తే గనక రైతులు పంట కోసేసి మిగతా పంటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకనే రైతులు అధిక సాంద్ర పద్ధతిలో అదే విధంగా ఏంటంటే మంచి ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ పద్ధతులు ఫాలో అయిపోయి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఫాలో అయిపోయి చేసుకుంటే మంచిగా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి ఇప్పుడు వర్షాకాలంలో పత్తి పంట సాగనేటువంటిది చేస్తూ ఉంటారు, మరి ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమయ్యేటువంటి దశలో ఉన్నాయి, అధిక వర్షాలు పడినప్పుడు కలుపు సమస్య అనేటువంటిది కూడా ఉంటుంది, మరి ముఖ్యంగా పత్తి పంటలో ఈ కలుపు యాజమాన్యం ఏ విధంగా అరికట్టాలంటారు?
0: అంటే మనకు చాలా కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకు ఎప్పుడైతే మనం విత్తనం విత్తుతామో విత్తిన తర్వాత 48 గంటల లోపు మంచి తేమ అంటే విత్తిన పొడి దుక్కులు కనుక తోచినట్లయితే నీటి తడి ఇచ్చేసి 48 గంటల లోపు మనకు పెండి మెథాలిన్ గాని అంటే మనకు స్టాంప్ అని దొరుకుతా ఉండదు 2 లీటర్లు ఒక ఎకరానికి, అదేవిధంగా స్టాంప్ ఎక్స్ట్రా అయితే 700 మిల్లీలీటర్లు మనం ఇచ్చిన తర్వాత 48 గంటల లోపు తేమ ఉండగానే మనం పిచికారీ చేసుకుంటే ఏవైతే ప్రీ ఎమర్జెన్సీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కొద్దిగా 20 రోజుల వరకు మనకు గడ్డి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 30-35 రోజులకి మనకు తర్వాత గడ్డి మందులు ఉన్నాయి. మనకు జలపాప్ ఇథైల్ గాని, అదేవిధంగా ప్రపకుజల పాప్ గాని, అదేవిధంగా థయోబ్యాక్ సోడియం అని, అదేవిధంగా పైరి థయోబ్యాక్ సోడియం ప్లస్ క్యూజలాపాప్ గాని, ఈ విధంగా అంటే హిట్విడ్ గాని, హిట్విడ్ మ్యాక్స్ గాని, టర్గా సూపర్ గాని, ఇలాంటి మందులు మనకు అందుబాటులో ఉన్నవి. అవి సుమారుగా 30-45 రోజులప్పుడు మనం పిచికారీ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే గడ్డి జాతి, వెడల్పాటి జాతి అది వాటి అన్నిటి కూడా నివారించి
1: కలుపు నివారణ అనేటువంటిది ఈ మందులను వినియోగించడం ద్వారా నియంత్రించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రధానంగా పత్తి పంటలో కలుపు మొక్కల నియంత్రణ ఎందుకు అవసరం అంటారు?
0: ఎందుకంటే మనకు కనీసం ఒక పైన పంటకి సుమారుగా 45-50-60 రోజుల వరకు మనకు 60 రోజులు కనుక మనకు పంటలో కనుక కలుపు పోటీ పడకుండా, ఎందుకంటే ఈ కలుపు అనేది మనం ఇచ్చే నీళ్లను తీసుకుంటుంది, మనం ఇచ్చే న్యూట్రియన్స్ పోషకాలను తీసుకుంటుంది, పోషకాలను తీసుకు మన మొక్కకు అందకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకు 60 రోజుల వరకు సుమారుగా 1/3 లైఫ్ సైకిల్ ఆఫ్ ఒక క్రాప్ కి ఉండే రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికి ఏంటంటే అంతరకృతి చేసుకోవాలి, 2-3 సార్లు మనకు 10 వారం రోజుల గ్యాప్ వ్యవధి తోటి అంతరకృతి చేసుకుంటే అంటే గుంటక తోలడం గానీ అలా చేసుకుంటే పవర్ టిల్లర్ పవర్ వీడర్ తో గానీ తోలుకుంటే కూడా కలుపు లోపల భూమిలో కలియదు, మనకు భూమి కూడా పోషకాలు అందే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకు కనీసం 50-60 రోజుల వరకు మనకు ఆ పూత వచ్చే టైం క్రిటికల్ స్టేజెస్ లో గనక ఈ కలుపును తీసేస్తే గనక మొక్కలు మంచిగా పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ కలుపు మొక్కలు కూడా మనకు కొన్ని వ్యాధులకు అంటే కొన్ని చీడపీడలకు ఆవాసంగా ఏర్పడతాయి, అందుకని వాటి ఆవాసాన్ని కూడా మనం చేస్తే గనక ఆ చీడపీడల నుంచి కూడా మనం కొంతవరకు మన పత్తి పంటను మనం కాపాడుకోవచ్చు.
1: మరి కలుపు యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది అధిక వర్షాల ద్వారా. ఇంకా అధిక వర్షాలు అనేటువంటివి పడ్డప్పుడు పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు ఏం చేయాలంటే,
0: ఎందుకంటే తప్పకుండా సాళ్ల పద్ధతిలో మనకు భోజనాలు గాని

0: అదేవిధంగా ఎత్తుమళ్ళ పద్ధతి కానీ మనం తప్పకుండా ఫాలో అయితే కనుక నీటిని నిల్వ ఉంచుకోవడం ఒకటి, అదేవిధంగా మురుగు నీరుని తీసేసే విధంగా మురుగు నీరు కాలువలు కూడా తీసేసేయాలి. ఎందుకంటే పత్తి పంటలో నీళ్లు కనుక 3-4 రోజులు కనుక నిల్వ ఉందనుకో పారావిల్ట్ వచ్చేసి అది ఎలాంటి పోషకాలు తీసుకోదు. పోషకాలు తీసుకోకపోవడం ఆకులు పండువారిపోయి వేరు కుల్లిపోయి మొక్కల సాధన తగ్గే అవకాశం ఉంది, మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మురుగు నీరు పోయే వసతి కూడా ఏర్పాటు చేసుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: నీటిని ఈ విధంగా తీసేస్తే పత్తి పంటకు అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా పత్తి పంట వేసినప్పటి నుండి తీసేసేటువంటి వరకు ఇప్పుడు ఎరువుల యాజమాన్యం, అందులో ముఖ్యంగా పత్తిలో ఎలా ఉంటే మంచిదంటారు, ఎరువులలో ఎప్పుడెప్పుడు ఏ విధంగా పత్తికి వేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు అంటారు?
0: ముఖ్యంగా ఏంటంటే రైతులు వేసవి వచ్చినప్పుడు వేసవి లోతు దుక్కులు చేసుకోవడం ఒకటి, అదేవిధంగా ఏ మాత్రం అవకాశం ఉన్న పచ్చి రొట్ట పెరుగును పెంచుకోవాలి. జీలుగ కానీ, జనుము కానీ, మినుములు కానీ, పెసర కానీ ఇలాంటి వేసి భూమిలో కలియదున్నితే గనక భూమిలో సారవంతం పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు ఎంతైతే రైతు మనము ఎక్కడైతే 100 కిలోల యూరియా మనం రికమెండ్ చేస్తున్నామో పత్తికి దాంట్లో సుమారుగా 25% తగ్గించుకోవచ్చు. మనం పశువుల పెంట 4 టన్నుల పశువుల ఎరువు కూడా తోలుకోవాలి ఒక ఎకరానికి. అలా తోలినప్పుడు మనం యూరియాను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎంత ఇప్పుడు మన రైతులు ఏంటంటే రసాయనాలు ఒబ్బడిగా వాడడం వల్ల నేల సారవంతం కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు ఏంటంటే పశువుల ఎరువులు వేసినప్పుడు కానీ, పచ్చి రొట్ట ఎరువులు పెంచినప్పుడు కానీ, పచ్చి రొట్ట పంటలు వేసినప్పుడు కానీ మనకు ఏంటంటే 25% మనం యూరియాను తగ్గించుకో. ముఖ్యంగా మనకు పత్తి పంటకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది. ఇదేంటంటే మనకు దుక్కిలో వేసుకోవాలి, ఆఖరి దుక్కులో వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ 100 కిలోల యూరియా 40 కిలోల పొటాష్, మన రసాయన ఎరువులు ఇదే ఎందుకంటే ఇదే మనకు మంచి మోతాదన్నట్టు మన పత్తి పంటకి. ఎక్కువేస్తే గనక మొక్క తీసుకోదు, అనవసరంగా రైతు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎక్కడైతే భాస్వరం ఎరువు ఉందో అది భూమిలో కలియదున్నాలి విత్తే ముందు. అదేవిధంగా యూరియాని 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి ఈ వేసినప్పుడల్లా 25 కిలోల యూరియా దాంతో పాటు 10 కిలోల పొటాష్ కలుపుకొనిస్తే మనకు మంచిగా అందుతుంది. మనకు పత్తి పంటకు సరిపోను రసాయనాలు సరిపోను మూలకాలు అందుతాయని చెప్పి తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడి లేదా బిట్ట పరిస్థితి ఏర్పడ్డప్పుడు మొక్కలు వేర్లు కొద్దిగా చాలలో నాని అది కొద్దిగా వేరు వ్యవస్థ ద్వారా మనకు పోషకాలు తీసుకోలేదో ఇప్పుడు తప్పకుండా పైనుంచి 999 కానీ, పాలిఫీడ్ కానీ ఇలాంటి పిచికారి చేసుకుని, డీఏపీ కానీ ఇలాంటి పిచికారి చేసుకున్నా మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా మనకు ఈ వర్షాకాలం పత్తి పంటలో అందులో భాగంగా అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పంట సాగు విధానంలో నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవడం, సేంద్రీయ ఎరువులు వాడడం, ముఖ్యంగా చీడపీడలు వచ్చినప్పుడు వాటి నివారణకు తగు చర్యలు ఎలా చేపట్టాలో చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. మరి వర్షాకాలంలో శాస్త్రీయ పద్ధతుల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు అధిక దిగుబడులు, మంచి లాభాలు కూడా పొందవచ్చు. నాణ్యమైనటువంటి విత్తనాలు ఖచ్చితంగా వినియోగించాలి. సరి అయిన ఎరువుల వినియోగం అంటే విచ్చలవిడిగా ఎరువుల వాడకం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి సరి అయిన పద్ధతిలో వ్యవసాయ అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తల యొక్క సలహా మేరకు మాత్రమే ఎరువులు కానీ పురుగు మందుల వాడకాన్ని కూడా వాడుకోవాలి. చీడపీడల సమర్థ నియంత్రణ అనేటువంటిది పత్తి పంట విజయానికి కీలకంగా మనకు ఉంటుంది. మరి ఈ విధంగా చేసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అని మనకు చెప్తున్నారు. మరి వారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి విచ్చేసి వర్షాకాలంలో పత్తి పంట సాగులో మరి ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన చాలా చక్కగా వివరించినందుకు వారికి మన వరంగల్ ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. నమస్తే.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత మరియు సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతి చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు. ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోతి చిరంజీవి.
1: మనము ఈ రాపాకపల్లె గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక యువరైతు దగ్గర ఉన్నాం. మరి ఆ యువరైతు గారు గత కొన్ని సంవత్సరాల నుండి వెదజల్లే పద్ధతి ద్వారా

0: వరి సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మీ పరిచయం చెప్పండి మా ఆకాశవాణి శ్రోతల కోసం.
1: మాది రాపాకపల్లి విలేజ్, ధర్మసాగర్ మండలం. నా పేరు భువనగిరి కుమారు. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. అందులో గత 16 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేయడం జరిగింది. కూళ్ళ కొరతను ఆధారంగా చేసుకొని మరియు నా యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ఈ వెద పద్ధతి అనేది నేను ఈ 4 సంవత్సరాల ముందు నుండి నేను 4 నుండి ఇప్పుడు 5వ సంవత్సరంలో నేను ఇది మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా కూళ్ళ కొరతను మనం అధిగమించవచ్చు మరియు అదేవిధంగా పెట్టుబడి దాదాపు 1 ఎకరానికి 8 నుండి 10 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
0: ముఖ్యంగా ఇప్పుడు మనము వెదజల్లే పద్ధతి ద్వారా వరి నాగు సాగు అనేటువంటి చేస్తా ఉన్నాం. ముందుగా ఆ వరి నాటు వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
1: వరి నారు మామూలుగా నాటేసే విధంగానే 4 సార్లు సాల్వ్ చేసుకొని తర్వాత గొర్రు కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత అదో మనం ఏం చేస్తామో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఇది నార్మడి నుండి మెయిన్ ప్లాంట్కు ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కాకపోతే ఇది మనం గొర్రు కొట్టిన తర్వాత కంటే 1-24 అవర్స్ ముందు మనం వడ్లను నానబోసుకోవాలి. ఎంత అంటే 1 ఎకరానికి దొడ్డు వడ్లు వచ్చేసి 10-15 కేజీస్, అదే సన్నాలు అయితే మాత్రం 8-12 కిలోల మధ్యలో మనం అలుకోవాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టిన తర్వాత 1 డే మనం దాన్ని మండే కట్టినట్టుగా కొంచెం చిన్నగా పలిగేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ కూడా నార్మడికి సంబంధించిన అంశాలలో బాగా మొలక రాకూడదు. రావడం ద్వారా ఏమైందంటే గుజ్జుగుజ్జుగా పడి మొలకలు దగ్గర దగ్గరగా పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారము 48 అవర్స్ తర్వాత మనం అలుక్కుంటాము.
0: అంటే ఇప్పుడు మనము నారుమడి తయారు చేసుకునేటువంటి విధానం ఏ విధంగా నానబెట్టాలనేది చెప్పారు. ఆ దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలి? దుక్కి బలంగా ఉండడానికి మరి జీలుగా కానీ ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ ఇప్పుడు వేసుకునేటువంటి అవకాశం ఉందా? మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో వేసారా లేదా నేరుగా మీరు నారుమడిని తయారు చేసుకొని వేస్తున్నారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఇప్పుడు వర్షాకాలం పంటకు మాత్రం మనము పచ్చిరొట్టగా మనం జీలుగనన్న వాడుతూ ఉంటాం. 10-15 రోజుల తర్వాత మనం దాంట్లో జీలుగలు 2 ఎకరాలన్నరకు 30 కిలోల జీలుగ మనం అలుకుతూ ఉంటాము. అలికిన తర్వాత 40 డేస్ లో దాన్ని మనము ఎక్కువ కర్రగా కాకుండా కాకముందే దాన్ని బొడిపలు వస్తాయి. దాన్ని ఒకసారి వేర్లు పిక్తే దానికి బొడిపలు వస్తాయి. దాంట్లోనే రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉండడం జరదా నత్రజనిని దాన్ని స్థాపితం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆ విధంగా దుక్కిలో దున్ని 4 సార్లు చేసుకొని మనం ఒడ్డు పెట్టుకున్నట్టయితే మళ్ళీ వెద జరుగుతూ ఉంటాం. అప్పుడు మనము భాస్వరానికి సంబంధించిన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు వర్షాకాలంలో.
0: అంటే ఇప్పుడు మనము వ్యవసాయ క్షేత్రంలో మనము దుక్కిని చదును చేసుకోవాలంటే కాలిక్యులేటర్ కొట్టి లేకపోతే ఎడ్ల నాగలతో దున్నడం చేయడం జరుగుతుందా నాటు పెట్టే ముందు? లేదు అని అంటే ట్రాక్టర్తోనే మొత్తం 24 సార్లు దున్ని కాలిక్యులేటర్ కొట్టి దాంట్లో మొత్తం బురద నాగలి కొట్టి మీరు వ్యవసాయ క్షేత్రాన్ని చదును చేయడం జరుగుతుందా? మీరు ఇందులో ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఎక్కువ మనం ఇప్పుడు ట్రాక్టర్లతోనే జరగడం జరుగుతుందండి. 10-15 సంవత్సరాల నుండి మనకు ట్రాక్టర్లు అందుబాటులో వచ్చినప్పుడు ఎద్దులతో చేసే వ్యవసాయం అనేది ఒకనొక సందర్భంలో వాటర్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా వ్యవసాయం అనేది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు వాటర్ సఫిషియెంట్ గా ఉండి మనకు మానవ వనరులైనా మరియు పశువులైనా కూడా కొరత ఉండడం ద్వారా మనము నూతన టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. దాంట్లో రోటోవేటర్ తర్వాత ట్రాక్టర్తో దున్నడం లేదా పవర్ టిల్లర్తో దున్నడం జరుగుతుంది. మేము మాత్రం ట్రాక్టర్తోనే 4 సార్లు చేసి గొర్రు కొట్టడం జరుగుతుంది.
0: ఇప్పుడు గొర్రు కొట్టిన తర్వాత ఇప్పుడు గెట్ల పొంటి గెట్లు పెట్టడం కావచ్చు లేకపోతే ఎత్తుబంపులు ఉన్న కాడ చదును చేసుకోవడం కావచ్చు, ఏ విధంగా మీరు చేస్తున్నారు?
1: అవన్నీ కూడా ఇప్పుడు మనం ట్రాక్టర్తోనే గొర్రు కొట్టుతామండి. ఫస్ట్ 2 సార్లు కొట్టిన తర్వాత ఒడ్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎడజాలు అంటారు. ఆ ఎడజాలు చేసిన తర్వాత ఎక్కడైనా మిర్రలు ఏమైనా ఉంటే మన చేత్తోనే కానీ లేదా ఒక కట్టె చెక్కతో చదును చేసుకున్న తర్వాత మనం వడ్లలుకోవడం జరుగుతూ ఉంటుంది. వడ్లలుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత వాటర్ తీసేయడం జరుగుతూ ఉంటుంది. వాటర్ తీసేసిన తర్వాత మనకు అందులో ఆ పొలంలో ప్రధాన పొలంలో ఒక చుక్క వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఇబ్బందులన్న వాటర్ ఉంటే ఒక ఇసుక మూటనన్నా లేకపోతే ఒక కని లాంటి ఒక దాంతో రాడుతో రౌతులతో కట్టి దాన్ని గుంజడం ద్వారా మన తూప్రాల కాడికి వాటర్ అన్ని వెళ్ళిపోయి మనకు వాటర్ ఏం లేకుంటుండి మనకు మొక్క బలంగా రావడానికి కారణం.
0: ఇప్పుడు మనము దుక్కిని చదును చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ వడ్లను నానబెట్టి ఎటువంటి పద్ధతి అనేది కనుక చూస్తే కొంతమందో బత్తాలలో నానబెడతారు, కొంతమందో మండగట్టి చేస్తారు. మరి ఇందులో మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు ఈ వెద జల్లే పద్ధతిలో?
1: అంటే ఇప్పుడు మనకు సంబంధించింది ఏంటంటే బత్తాలలో పోయడం ద్వారా చుట్టుపక్కలే మాత్రమే మనకు మొలక రావడం జరుగుతుంది. మధ్యలో అది గరిపోవడం అంటారు దీన్ని ప్రాంతీయ భాషలో. గరిపోవడం అంటే మొలక ఎత్తకుండా ఉండడం జరుగుతుంటుంది. అలా కాకుండా మనము సమానంగా అన్ని రకాల విషయాలు రావాలని అంటే మనం మండగట్టుకునే విధానమే సరి అయిన విధానం. మేము అది మాత్రమే అవలంబిస్తున్నాం.
0: ఇప్పుడు మనం మండకు పోసిల్లు, మండకు పోసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత లేదా ఎన్ని గంటల తర్వాత ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో విదే జల్తారు ఈ విత్తనాలను?
1: 24 అవర్స్ నానబెట్టాలండి. 24 అవర్స్ మనం మండగట్టాలి. అంటే 48 అవర్స్ తర్వాత మనము ప్రధాన పొలంలో మనం అలకడం జరుగుతుంది.
0: అలికేటువంటి పద్ధతి కనుక చూస్తే వ్యవసాయ క్షేత్రాన్ని మీరు

0: చదును చేసుకున్నారు, వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు అనేటువంటి చేస్తా ఉన్నారు. చేసేటువంటి క్రమంలో మీరు ఈ వెదజల్లే పద్ధతిని మీరు చేతి నుండి డబ్బాలల్లా తీసుకొని చేతి నుండి చల్లేటువంటి పద్ధతి ఒక విధానం. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పంపుల ద్వారా కానీ లేదా ఏమన్నా ఇతర పరికరాల ద్వారా కానీ మనం వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఉంటుంది. అంటే మనకు ఏ పద్ధతిని అంటే డ్రమ్ సీడర్ ద్వారా ఆలకే పద్ధతి ఉంటుంది, లేదా పంపుల ద్వారా ఆలకే పద్ధతి ఉంటుంది, నేరుగా మనం ఆలకేటువంటి పద్ధతి ఉంటుంది. ఈ మూడిట్లలో మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆర్థికంగా మనకు కలిసి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి మానవ వనరులుగా మనమే ఒక రోజుకు ఒక వ్యక్తి 4 నుండి 6 ఎకరాలు అలకొచ్చండి. కాబట్టి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి ఏంటంటే దీని ద్వారా డ్రమ్ సీడర్లో వడ్లు పెట్టి గుంజడం ద్వారా ఒకనొక సందర్భంలో దాని ఓల్కాడ మట్టి అంటడం ద్వారా ఆ ఓల్ మూసుకుపోయి ఆ ప్రధాన పొలంలో అక్కడ వడ్లు పడక అక్కడ వడ్ల యొక్క ల్యాక్ ఆఫ్ రైస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది లాభసాటిగా మరియు గడ్డి పడడానికి ఎక్కువగా కారణం ఉంటుంది వట్టి దుక్కిలో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదైతే మనం వాటర్లో చేసి 2-3 డేస్ తర్వాత మంచిగా వాటర్ పెట్టుకొని 15 డేస్ తర్వాత మనకు అనేక రకాల మందులు రావడం జరిగింది. గడ్డికి సంబంధించిన అంశాలు అవి మనం కొట్టడం జరుగుతుంది. కాబట్టి మానవులుగా మనం వెదజల్లే పద్ధతి మానవులు చేస్తేనే బాగుంటుంది అనేది నేను కూడా అదే అవలంబించాను. నాకు అదే లాభసాటిగా ఉండడం జరిగింది.
0: ఇప్పుడు మీరు వెదజల్లే పద్ధతి మనము నేరుగా మనమే అలుక్కున్నట్టయితే మొక్క అనేటువంటిది విత్తేటువంటిది అదంతా కాడ పోకుండా మంచిగా మొలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. మరి మీరు మొలక అంతా కూడా వెదజల్లే పద్ధతి ద్వారా వేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు పచ్చగా ఒక మొలకలాగా కనబడుతుంది?
1: మనకు 1 వారం రోజుల వ్యవధిలోనే మనకు పచ్చగా రావడం జరుగుతూ ఉంటుందండి. మనము దమ్ము చేయకపోతే మాత్రం తొందరగా కనబడదు. దమ్ము చేయడం ద్వారా మాత్రము మనకు 15 డేస్ లో మనకు నాటేసిన 15 రోజుల నారు ఏ విధంగా ఉంటుందో నాటు ఇది ఆ విధంగా ఉంటుంది. 15 డేస్ తర్వాత టిల్లరింగ్స్ రావడం మొదలు పెడుతూ ఉంటుంది. అంటే దుబ్బు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత మనం గడ్డి మందు కొట్టుకోవాలి. గడ్డి మందు కొట్టుకున్న తర్వాత 1 వారం రోజుల వరకు వరి ఎర్రబడుతూ ఉంటుంది. ఎందుకంటే గడ్డి మందు యొక్క ప్రభావం వరి పైన కూడా కొంతవరకు చూపెడుతుంది. అలా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మనకు సంబంధించిన సూక్ష్మ మూలకాలకు సంబంధించిన అగ్రిమిన్ మ్యాక్స్ తర్వాత లిక్విడ్ యూరియా తర్వాత పొటాష్ ఇలాంటి.
0: ఇప్పుడు మీరు రికవరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు విత్తేటువంటి పద్ధతిని ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా మొక్క ఎదిగేటప్పుడు ఎప్పుడెప్పుడు మనం ఎరువులు అనేటువంటి వేసుకోవాలి? ఎప్పుడెప్పుడు వేసుకుంటే మనకు ఈ వరి అనేటువంటిది ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది?
1: అంటే మనం దమ్ములో మనము నత్రజనికి సంబంధించిన ఎరువులను వాడతాం. అంటే దాన్ని కాంప్లెక్స్ అంటాము. అవి మనము డిఏపి రూపంలోనో 10-26 రూపంలోనో 20-13 రూపంలోనో మనం ఇస్తాము. ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మనం గడ్డి మందు కొడతాము. ఆ గడ్డి మందు కొట్టిన 1 వారం రోజుల తర్వాత పొటాష్నిచ్చే ఎరువులు ఎక్కువ వాడాలి మరియు నైట్రోజన్కి సంబంధించి అంటే యూరియా కంటెంట్ చాలా తక్కువ వాడాలి. ఎకరానికి మొత్తానికి ఆ ఫసలుకు మొత్తం 1 యూరియా బత్త మాత్రమే వాడినట్లయితే వరి ఎక్కువగా పెరగకుండా మరియు గాలి దుమారాలకు పడిపోకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి దొడ్డుపిండి వాడడం ద్వారా మరియు సూక్ష్మ మూలకాలను ఎక్కువ వాడడం ద్వారా కూడా మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఇప్పుడు మనము వేసేటువంటి క్రమంలో ఇప్పుడు మీరు వేసేటువంటి వరి పంట ఏ రకానికి చెందింది, ఎన్ని రోజుల పంట?
1: దాదాపు నాకు తెలిసి దొడ్డు రకాలలో కాటన్ దొర సన్నాలు అంటాం. దాన్ని మనం 1010గా మనం మాట్లాడుతూ ఉంటాము. ఎక్కువగా వర్షాకాలంలో 1010లు తర్వాత తెలంగాణ సోనా మసూర్ అంటే దాన్ని ఆర్ఎన్ఆర్ గా మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత జై శ్రీరామ్, కావేరీ 10 గా మాట్లాడుతుంటాం. జనరల్ గా నేను వర్షాకాలము 1010 మరియు జై శ్రీరామ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ 1010కి ఒక కాలము 120 రోజులు ఉంటుంది. అంటే 4 నెలలు ఉంటుంది. కానీ వెద పద్ధతి ద్వారా మనకు ఒక 20 రోజుల ముందే వస్తూ ఉంటుంది. 100 రోజులు, 95 రోజులు, 100 రోజుల మధ్యలో మనకు కోత రావడం జరుగుతూ ఉంటుంది. మరియు నాటేసిన దానికంటే కూడా దాదాపు ఒక 6-8 బస్తాలు ఎక్కువ పండడం జరుగుతూ ఉంటుంది. మరియు ఖర్చు కూడా 8-10 వేల మధ్యలో తక్కువగా ఉంటుంది. ఇది లాభసాటి నేను చూసి చిన్నపాటి జాగ్రత్తతోనే మనం అత్యధిక దిగుబడులు చేసుకోవడానికి కారణంగా ఈ వెద పద్ధతి ఉన్నదనేది నా అభిప్రాయం.
0: మరి ఇంతవరకు మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మా రైతు సోదరులకు మా శ్రోతలకు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.
2: ఇంతవరకు వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయకర్త మేము విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?

0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 412.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇందరితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
3: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్ ప్రొడక్షన్ లో కామన్ వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి, మనం సౌర పలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్ను పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
2: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
3: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించుకోవడం కోసము ఈ సౌర పలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్ను వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర పలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనువైనటువంటి రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజన తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్ అన్నటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర పలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా, వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి బాపది.

0: అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
1: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్, ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర పలకలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది, ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
1: సూర్యాఘర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్. దీనికి మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్ కానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి. ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నా ఆ పోర్టల్ ఓపెన్ చేసి TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము ఇది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానెల్స్ అనే నాన్ DCR ప్యానెల్స్ ఉంటాయి సార్ దీంట్లో, DCR ప్యానెల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు డిసిఆర్ ప్యానల్స్ పెట్టిల్లా. డిసిఆర్ ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి పిడిసిఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి, అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ 1 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2

0: మంత్స్ తర్వాత అయినా కూడా వీళ్లకు స్కీమ్ వాళ్ళ అకౌంట్లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్, దీనికి మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తారు. ఒక రెండు ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే రెండు ఫోటోస్, ఇవి ఇచ్చేసి మాత్రం మన

0: చెప్పలే. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకు ఉన్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే, కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు కాకుండా కొన్ని 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్గా 6 మంత్స్ బయ బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు, తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు. టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది, కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఎక్కువ అవసరం పడుతుంది, కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది, తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ప్రొడక్ట్ అయితే ఏ ప్రాబ్లమ్ లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాము. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తాను. 230,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10-15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటివరకు అయితే పవర్ తో ఇబ్బంది అడగ పెట్టుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అవుతాయి సార్. ఈజీగా మీకు ఏదో వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా, ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. చెప్పి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లోనూ ఇంటర్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పర్ టైం వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలు చెప్పాలన్న మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్. వాళ్ళు ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 ఇయర్స్ లో మనకు ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు సేఫ్ కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో

0: వచ్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ముందుగా యమలీల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, జొన్నవిత్తుల గీత రచన సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఎమలీల చిత్రంలోని ఈ పాట

顶个

జానకిరాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం జానకిరాముడు చిత్రంలోని ఈ పాట

శ్రోతలు మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దూకుడు. ఈ చిత్రం కోసం రాహుల్ నంబియర్ పాడిన పాట. రామచోకే శాస్త్రి గీత రచన, సంగీతం తమన్ ఎస్. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, కళ్యాణ్, గణేష్, మౌనిక, లావణ్య, అవినాష్, శ్వేత, వీరేష్ వీరందరి కోసం దూకుడు చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట ఆరో ప్రాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అనుపమ పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం కె వీరు. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఆరో ప్రాణం చిత్రంలోని ఈ పాట

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట బావ బావమరిది. ఈ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రాజకోటి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, అనుముల ఆదిరెడ్డి, పుష్ప ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బావ బావమరిది చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. తర్వాత పాట సుస్వాగతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సుస్వాగతం చిత్రంలోని ఈ పాట

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
4: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
4: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
3: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?

0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: శ్రోతలు 103.5 MHz పై మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట త్రిశూలం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆచార్యయాత్రి గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టుగుట్ట నుండి బోడ కోమల, బోడ జయేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం త్రిశూలం చిత్రంలోని ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట అభిలాష. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం ప్రసారం చేయమని కోరుతున్న శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి, మంగమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభిలాష చిత్రంలోని ఈ పాట

తర్వాత పాట గజదొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గజదొంగ చిత్రంలోని ఈ పాట

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తర్వాత పాట సోగ్గాడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆచార్యాత్రి గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిల్ వెంకటేష్, శ్యామల, అయాన్, సియేనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు అఖిల, అభిజాన్, అవియా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సోగ్గాడు చిత్రంలోని ఈ పాట

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

మనోరంజనీ కార్యక్రమంలో చివరిగా వినండి, ప్రేమాభిషేకం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుండి దొడ్ల లావణ్య, దుర్గేష్, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, విక్రాంత్, లోకేశ్వర్, ప్రవీణ్, అమ్ములు, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రేమాభిషేకం చిత్రంలోని ఈ పాట.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: not till the goal is reached. The journey of each Padma awardee embodies this spirit of perseverance, excellence, and service.
1: You were listening to a special report on Padma Awards 2026. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గణేష్ కుమరేష్ గారి వయోలిన్ కచేరీ వింటారు.
3: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గణేష్ కుమరేష్ గారి వయలిన్ కచేరీ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు మధుర గీతాలు ఆపాద మధురాలు వింటారు. ముందుగా కుంకుమ తిలకం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గోపీ గీత రచన, సంగీతం సత్యం.

తర్వాత పాట పూజ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, దాశరథి గీతి రచన, సంగీతం రాజన్ నాగేంద్ర.

తర్వాత పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. తర్వాత పాట దేవత. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

0: రెండు.
1: మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట సింహ స్వప్నం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీత రచన, సంగీతం చక్రవర్తి.

ధర్మాత్ముడు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గోపీగీత రచన, సంగీతం సత్యం.

ఇంటింటి రామాయణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రాజన్న కేంద్ర.

శివరంజని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం రమేష్ నాయుడు.

తర్వాత పాట మల్లెపూ. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం చక్రవర్తి.

వయస్సు పిలిచింది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

తర్వాత పాట బలిపీఠం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. కృష్ణశాస్త్ర గీత రచన, సంగీతం చక్రవర్తి.

ప్రేమించు పెళ్ళాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

గోరింటాకు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, కృష్ణశాస్త్రి గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

మధురగీతలు కార్యక్రమంలో చివరిగా వినండి జీవన తరంగాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతి రచన, సంగీతం జేవి రాఘవుల్లో.

మీరు విన్న ఈ పాటతో మధుర గీతాల్లో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారంలో 103.5 MHz పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.